ధ్వని హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 28వ తేదీ ఆదివారం, నిలయముల సమయం 5:53 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం, మన్ కీ బాత్ 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఇక యథావిధిగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ కిరణ్ కుమార్ గారు. 6:15 భక్తి రంజని, ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు. 6:30 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు, సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత, ఈ అంశాల గురించిన వివరాలు తెలుసుకుంటారు. ఉదయం 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అందీ మాతరం, రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ ఉదయం 7:20 చిత్రసీమ, 7:40 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఉదయం 10:30 బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా శ్రీమతి సురభివాణి దేవి గారితో శ్రీమతి నీహారా కానేటి గారి పరిచయ కార్యక్రమం. ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం, 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం, 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా అనార్కలి నాటకం, రచన శ్రీ మోతుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ కొందుల సంగులింగేశ్వరరావు. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక

విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30, 7:15, 9:30, 738 ట్రాన్స్మీటర్లపై ఐసీసీ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లం మరియు హిందీ భాషల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక యథావిధిగా యాప్పై మా కార్యక్రమాలు. 6:50 వ్యవసాయ సూచనలు, వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు. 7:15 ఇల్లు వాగ్లి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పసిగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునఃప్రసారం. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో

ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునఃప్రసారం. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో పండిట్ సుధీర్ పాండే గారి తబ్లావాద్యం, అనంతరం విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణ్ రామన్ గారి మృదంగ వాద్యం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈ రోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు.

0: The death toll in Venezuela's earthquakes has risen to 1,430. The latest figures were released as rescuers continued the search for survivors of the 1-2 punch of 7.2 and 7.5 magnitude earthquakes that devastated the South American nation on Wednesday. Families have reported at least 68,900 people missing. Goa's 14-year-old international master, Ethan Vaz, has become India's 96th chess grandmaster after securing his third and final grandmaster nom at the Sarajevo GM mixed tournament in Bosnia and Herzegovina. In the FIFA World Cup, England defeated Panama 2-0 in their Group L match at New Jersey Stadium in the United States this morning. Jude Bellingham and Harry Kane scored a goal each as England secured the top spot of Group L. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. బైబిల్ సూక్తులు ఫాస్టర్ కిరణ్ కుమార్ గారు వినిపించే బైబిల్ సూక్తులు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో పాస్టర్ కిరణ్ కుమార్ కడపాకానే నేను శుభములు తెలియజేస్తున్నా. ఈరోజుకై ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యమును ధ్యానిద్దాం. యోహాను సువార్త 9:1 నుంచి చూద్దాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయమను కోనటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సీలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభులవారు తన పరిచర్యలో 37 అద్భుతాలు చేయడం జరిగింది. విశ్వాసముతో ఎవరైతే ఏసే దగ్గరికి రావడం జరిగిందో వారందరినీ ఏసే ఆదరించడం జరిగింది. స్త్రీలు కానీ, పురుషులు కానీ, అనారోగ్యముతో ఉన్నవారు కానీ, వారు ఎవరైనా సరే ఏసయ్య తోసివేయలేదు. ఈరోజు ఒక అద్భుతమైన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 9:10 పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుని వయస్సు 40 సంవత్సరాలని బైబుల్ చెప్తా ఉన్నది. 40 సంవత్సరాల నుంచి గుడ్డితనములో ఆ వ్యక్తి జీవించడం జరిగింది. అంటే పుట్టుకతోనే గుడ్డివాడు. గుడ్డితనం అంటే చీకటికి సాదృశ్యము. గుడ్డివాడు చూడలేడు, అవునా? చాలా దారుణమైన స్థితిలో జీవించాల్సిన పరిస్థితి. అయితే ఒకరోజు ఏసయ్య శిష్యులతో కలిసి ఎరుషలేం పట్టణంలో వెళ్తా ఉంటే ఈ గుడ్డివాడు భిక్షమెత్తుకుంటా ఉంటాడు. ఆ గుడ్డివాని చూసి ఏసయ్య శిష్యులేమంటారంటే, ఏసయ్య, వీడు గుడ్డివానిగా పుట్టడానికి వీడు పాపము చేశాడా, వీని కన్నవారు పాపము చేశారా అని ఏసయ్యను ప్రశ్నించడం జరుగుతుంది. మన జీవితాల్లో కూడా చూస్తే అనేక సార్లు ఏదైనా సమస్య గుండా మనం వెళ్తా ఉంటే, ఒకవేళ నీకు ఉద్యోగం లేదు చాలా సంవత్సరాల నుంచి, ఒకవేళ నీకు మ్యారేజ్ ఆలస్యముగా జరిగింది, లేకపోతే నీకు పిల్లలు కలగలేదు అనేక సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా, లేకపోతే అనేక సంవత్సరాల నుంచి నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అవునా? ఎప్పుడైనా ఒక సమస్య అనేక సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పెడతా ఉంటే ఆ సమస్యను చూసిన మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారంటే, వీడే పాపం చేశాడో అందుకే ఈ పరిస్థితి ఉంది, దేవుని దృష్టిలో వీడే దోషము చేశాడో అందుకే ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నాడని చెప్పి మనల్ని అవమానిస్తూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, మనల్ని దూరం పెడతా ఉంటారు. కానీ ఏసయ్య ఎప్పుడైతే శిష్యులు అడగడం జరిగిందో, వీడు తప్పు చేశాడా, వీడు కన్నవారు తప్పు చేశాడా, వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడంటే, ఏసయ్య ఏమంటా ఉన్నాడంటే, వీడు గుడ్డివాడిగా పుట్టింది ఎందుకంటే దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అంటే ఏంటంటే, ఒకరోజు ఈ గుడ్డివాణిని నేను కలుసుకోవాలి, ఆ గుడ్డివాణి కలుసుకొని నేను ఆ గుడ్డితనము తీసివేసి చూపు కలిగేలా చేయాలి, నేను ఒకరోజు ఆయన జీవితంలోకి రావాలి, ఆ చీకటిని వెలుగ్గా మార్చాలి, ఆ సమస్యను సాక్ష్యముగా మార్చాలి, కాబట్టే ఈ సమస్య వీని జీవితంలో ఉంది, కానీ వీడు కానీ వీని కన్నవారు కానీ పాపము చేయలేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదండి దేవుని ప్రేమ. అంటే శ్రోతలందరూ జాగ్రత్త వినాల్సింది ఏంటంటే, ఏసయ్య గొప్ప దేవుడు అండి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మనుషుల లాంటి వాడు కాదు. నిన్ను తోసివేసి దేవుడు కాదు, నువ్వు పాపం చేసావు కాబట్టే

0: ఈరోజు ఈ శిక్ష అనుభవిస్తున్నావనే దేవుడు కాదు. ఆయన ఒక రోజు నిన్ను కలుసుకోవాలి, నీవు యేసే దగ్గరకు రావాలి, యేసే నమ్ముకోవాలి, యేసే నీ జీవితంలో అద్భుతము చేయాలి, కాబట్టే ఈరోజు నీ జీవితంలో సమస్య ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడలారా, శ్రోతలందరూ గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే యేసేను దేవుడికి అంగీకరించి యేసేకి విశ్వాసముతో ప్రార్థిస్తావో, నీ గుడ్డితనాన్ని వెలుగ్గా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యను సాక్ష్యంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అనారోగ్యాన్ని స్వస్థతగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు నిన్ను తోసివేసినప్పటికీ కూడా యేసయ్య గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే గుడ్డివాడు వెళ్లి ఆ కోనేటిలో తన కళ్ళు కడుక్కోవడము జరిగిందో, గుడ్డివాడు చూపు పొందుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. అది గొప్ప అద్భుతము. అటువంటి అద్భుతము శ్రోతలందరి జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నమ్ముకుని గొప్ప కార్యాలు మీ జీవితంలో పొందుకోవాలని ఆశిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.
1: ఇంతవరకు పాస్టర్ కిరణ్ కుమార్ గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి భక్తి రంజని. ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు సలహాలు అందించే కార్యక్రమం.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత ఈ అంశంపైన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను ఉపయోగించి చక్కగా కాపాడుకొని సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతములో ఏకపంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్లు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏకపంట జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటిపారుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి తడి కూడా ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర్ కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19 ఎరువులను పిచికారి చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు, నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికట్టడానికి లీటర్ నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారీ చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు ఓడదెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతూ నడుస్తాయి, సొంగ కారణం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి. వేసవిలో పశువుల పాల ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతాయి కాబట్టి వాటికి మేత, నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల

0: స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబుల్, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టాస్ షీట్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ షీట్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సొంగ కారణం, నెమరు వేయడానికి కావాల్సిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటల్లో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో, సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకుని వెళ్లడం వల్ల గొర్రెలు వేడితాపానికి తక్కువగా గురవుతాయి. వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్న దానా అందించడం, దానాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకలో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు, అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడి గడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మాగుడి గడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరచుకుని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఆంథ్రాక్స్, మసూచి వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండ వేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వలన ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా మన సమగ్ర వ్యవసాయంలో రైతులు తమ పంటలు, పశువులు, జీవాలను సంరక్షించుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు.
1: మీరింతవరకు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యతకు సంబంధించిన వివరాలు విన్నారు. ఈ సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరి ఆముదము, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు వింటారు. ఈ కార్యక్రమం ఈ సాయంత్రం 6:50 అలాగే ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈ రోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు

0: కు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళా ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదుటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా అద్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కరగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
2: సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీ నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రకోపం చూపుతుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్టంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

0: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రాతః 11 వాదనే ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ పంచత్రింశోత్తరైకశతమం సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తావిభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీ భాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యా క్షేత్రీయ భాషాసు అపి భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సేషెల్స్ దేశస్య రాష్ట్రపతినా పాట్రిక్ హర్మినీ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సహయోగస్య పూర్ణవ్యాప్తేః సమీక్షాం కరిష్యతః తథా చ పరస్పరస్య క్షేత్రీయాంతరాష్ట్రీయ విషయేషు మతానాం ఆదాన ప్రదానం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి శ్రీమోదీ సేషెల్స్ దేశస్య రాష్ట్రీయ సభాం సంబోధయిష్యతి. భారతీయ ప్రవాసీ సదస్యై సహ సంవాదమపి విధాస్యతి. పశ్చాత్ ప్రధానమంత్రి రోష్ క్యామన్ ఇత్యత్ర రాష్ట్రీయ దివస సమారోహె భాగం భజిష్యతి. మంత్రాలయేన ఉక్తం యత్ భారతీయ రక్షాబలానాం ఏకేన దళేన సహ భారతీయ నౌసేనాయాః ద్వాభ్యాం నౌకాభ్యాం సహ శ్రీమోదీ ఉత్సవే భాగం గ్రహీష్యతి. ప్రధానమంత్రి శ్రీమోదీ హ్యః సెషెల్స్ దేశస్య త్రిదివసీయ యాత్రాయాం విక్టోరియా నగరం సంప్రాప్తవాన్. విమానస్థానకే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇత్యనేన తస్య భవ్యం స్వాగతం విహితం. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః భారతీయ సంవాయ విశేషాన్ భారత్ యూకే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధేః సిఈటిఏ ఇత్యస్యాంతర్గతం ఉదయోన్ముఖావసరాన్ సుస్థిర వ్యాపార వృద్ధౌ పరివర్తయితుం యూకే దేశస్య సమకక్షైః సహ సంపర్కం సుదృఢం కర్తుం ప్రార్థయత్. లండన్ నగరే భారత్ యూకే ప్రగతి వ్యాపార పూర్ణ సమ్మేళనే సహభాగినాం నేతృత్వావధౌ మంత్రిణా ఇదముక్తం. దిల్ల్యాః ముఖ్యమంత్రి రేఖా గుప్తావర్య సావధానం కృతవతి యత్ యాని కోచింగ్ ఇతి ప్రశిక్షణ కేంద్రాణి అనివార్య సురక్షా మానదండానాం పాలనం న కరిష్యంతి తాని దిల్ల్యాం కార్యం కర్తుం నానుమన్యంతే. ఏకస్మిన్ వీడియో సందేశ శ్రీమతి గుప్తా అవదత్ యత్ దిల్లీ సర్వకారః శీఘ్రమేవ కఠోరం నిరీక్షణం బృహత్తరం ఉత్తరదాయిత్వం ఛాత్రాణాం సురక్షాం చ సునిశ్చేతుం దృఢం వినియామక విధిం ప్రావర్తయిష్యతి. భారత ఋతు విభాగేన అద్య అసమ్, మేఘాలయ, ఉపహిమాలయ, పశ్చిమబంగాల్, సిక్కిం ప్రదేశేషు అత్యధిక వృష్ట్యై రక్తవర్ణీయా సంచేతన ప్రసారితాస్తి. బిహార్ ఛత్తీస్గఢ్, కర్ణాటక్, కొంకణ్, గోవా, ఒడిషా

తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపేషు అపి ఆగామి దినద్వయోః కృతే విభాగేన సంచేతనా ప్రసారితా అస్తి. ఋతువిభాగేన ఖ్యాపితం యత్ శ్వః దిల్లీ, హర్యాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ ఇత్యేతేషు ప్రదేశేషు ఉష్ణతరంగస్య స్థితిం భవిష్యతి. ఫిఫా విశ్వకప్ క్రీడాయాం ఇంగ్లాండ్ దేశేన అద్య ప్రాతః అమెరికాదేశస్య న్యూజెర్సీ క్రీడాంగణే స్వస్య గ్రూ

0: गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి సమయం 7 గంటలు. నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందించారు శ్రీ టి విజయ్ కుమార్.
2: పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 35 లక్షల మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని అచ్చంపేటలో అత్యధికంగా 1,90,000 మొక్కలు, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి మండలాల్లో 1,40,000 చొప్పున మొక్కలు నాటనుండగా అత్యల్పంగా పెంట్లవెల్లి మండలంలో 50,000 మొక్కలను నాటనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల శివార్లలోని రహదారుల్లో కూలీలతో గుంతలను తోడివేయించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటే కార్యక్రమం లాంఛనంగా ఇటీవల రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వన మహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాకాలంలో పంటల సాగు, వేసవిలో గృహ వినియోగంతో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మహబూబ్ నగర్ నుంచి తీసుకురావాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించేలా ప్రభుత్వం 3 కోట్ల రూపాయలతో విద్యుత్ స్టోర్ మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని శ్రీపురం గ్రామ సమీపంలో 4 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే జిల్లాలో విద్యుత్ సామగ్రి అంతా ఇక్కడి నుంచే లభిస్తుంది. ఇక విద్యుత్ ఎస్ఈ కార్యాలయానికి కూడా 1,80,00,000 మంజూరు కాగా కొల్లాపూర్ చౌరస్తాలో 4 నియోజకవర్గాలకు అందుబాటులో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన మహిళా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు జరుగుతున్న ఈ పథకం ద్వారా 2027-28 సంవత్సరం నాటికి 100% అక్షరాస్యత లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల వీవోలు మహిళలకు చదివించడం, రాయించడం, అంకెలు గుర్తించడం, లెక్కలు చేయించడంపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం పరీక్షలు నిర్వహించి పాసైన వారిని 5వ తరగతి పాస్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. జిల్లాలో ఈ విధంగా 25,313 మంది మహిళలను అక్షరాస్యులను చేయవలసి ఉండగా 20,806 మంది పరీక్షలు రాయగా 58% 12,165 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇలా పాసైన మహిళలను 10వ తరగతి సార్వత్రిక పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుంది. జిల్లా సమగ్రాభివృద్ది కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి అధికారులు 9,768 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి అత్యధికంగా 8,637 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. అలాగే 1,000 కోట్లు పారిశ్రామిక రంగానికి, 37 కోట్లు ఉన్నత విద్యను అభ్యసించే 237 మంది విద్యార్థులకు, 316 కోట్లు గృహ రుణాలకు, మౌలిక వసతుల కల్పనకు 10 కోట్లు, ఇంధన పునరుత్పాదన రంగానికి 5 కోట్లు, ప్రాధాన్యతర రంగానికి 1,131 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ వేసవి కాలంలో జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పనులు ఆశాజనకంగా అమలు జరిగాయి. జిల్లాలో 1,91,000 జాబ్ కార్డులుండగా 1,55,000 మందికి పైగా కూలీలు ఉండగా 37,000 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. సగటున నిత్యం 40,000 నుంచి 45,000 మంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం 16 లక్షల మందికి పని కల్పించాలని లక్ష్యం కాగా 68% 10,60,000 మందికి పైగా పని దినాల కూలీ కల్పించడం గమనార్హం. కూలీలకు రోజువారీగా సగటున 274 చొప్పున కూలీ డబ్బులు అందుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటిదైన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్లోని 4 పంపులకు ట్రాన్స్కో అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీనికోసం ఏదుల జలాశయం నుంచి నార్లాపూర్ వరకు టవర్లు ఏర్పాటు చేసి రేగుమాన్ గడ్డ వద్ద 400/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల నార్లాపూర్ నుంచి నీళ్లను ఎత్తిపోసి ఏదుల వట్టెం జలాశయాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం 1 పంపుతో నీటిని ఎత్తిపోసి అంజనగిరి రిజర్వాయర్ లో 4 TMC నీటిని నిల్వ చేశారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పలు రోడ్లు, వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. సిఎస్ఆర్ నిధుల కింద 30 కోట్లు, ఎంఆర్ నిధుల కింద 13 కోట్లు, సిసి రోడ్లకు 15 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 84 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా తాడూరు మండలం సిరిసవాడ, మిర్చల్ మండలం మాదారం మధ్య దుందుభి నదిపై హైలెవెల్ బ్రిడ్జికి 20 కోట్లతో పనులు చేపట్టనున్నారు.

0: మీరింతవరకు నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ టి విజయ్ కుమార్ గారు. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1 ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8:00 తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యూకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటిఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు భారత్ యూకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ

శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెనుజిలాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1,430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెనుజిలాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర

0: నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యకులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. వందే మాతరం అందీ మాతరం. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి సిస్ట్లా శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

మీరింతవరకు వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట విన్నారు. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. పాటలు వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఈ ఉదయం 10:03 బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా శ్రీమతి సురభి వాణిదేవి గారితో శ్రీమతి నీహారా కానేటి గారి పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్.

0: 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమ ఇప్పుడు విందాం. ముత్యాల పల్లకి ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన మల్లెమాల గీతం, సత్యం సంగీతం.

కార్యక్రమంలో తర్వాత ఆహుతి ఈ చిత్రం కోసం ఎస్ జానకి గళం నుంచి జాలువారిన సత్యం సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ నరేష్ మాగో. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు హోల్డ్ టాక్స్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ సెషెల్స్ ప్యాట్రిక్ హెర్మిని టుడే టు ఆల్సో అడ్రస్ సెషెల్స్ నేషనల్ అసెంబ్లీ అండ్ ఇంటరాక్ట్ విత్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ డయాస్పొరా. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning.

రొనీలు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా అనార్కలి నాటకం రచన శ్రీ మోతుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ కొందుల సంగులింగేశ్వరరావు.

0: సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ బృందం ఆలపించిన జానపద గేయాలు, 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, సాయంత్రం 6:30, 7:15, 9:30 రాత్రి 738 కిలోహెర్ట్స్ ట్రాన్స్మిటర్స్పై ఐసీసీ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లం మరియు హిందీ భాషల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇక యాప్పై యథావిధిగా కార్యక్రమాలు. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. ఈ కార్యక్రమంలో వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 8:00 రాత్రి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునఃప్రసారం వింటారు. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 రవివాసరి అఖిల భారతి సంగీత సభ కార్యక్రమంలో పండిత్ సుధీర్ పాండే గారి తబలావాద్యం, అనంతరం విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణ్ రామన్ గారి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు శ్రోతలు వినబోతున్న మా కార్యక్రమాల వివరాలు మరొకసారి మీకోసం.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8:00 పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800 11 7800 1800 1178 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశవాణి సమయం 8:35 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటారు. వైలిన్ శ్రీ పాలవర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. కార్యక్రమంలో ముందుగా పురుషోత్తమ

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటున్నారు. వైలిన్ శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బీవీఎస్ ప్రసాద్. కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గార్ల గాత్రయుగళం విన్నారు. శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు వయలిన్ వాద్యం, శ్రీ కె సద్గురు చరణ్ గారు మృదంగ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మోర్సింగ్. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. కార్యక్రమంలో ముందుగా జుమ్మంది నాదం ఈ పాట వినిపిస్తున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా, వేటూరి సుందర రామూర్తి రచనకు కెవి మహదేవన్ సంగీతాన్ని అందించారు. చిత్రం సిరిసిరిమువ్వ.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
7: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
6: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
7: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
6: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమలో తరువాతి పాట 16 ఏళ్ల వయసు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గలం నుంచి జాలవారిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సకాలంలో విత్తనాలు

0: చేయండి,
1: సమృద్ధిగా దిగుబడి పొందండి.
0: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రసీమలో తరువాతి పాట కన్యవయసు. ఈ చిత్రం కోసం SB బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం సత్యం సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు బూత్ల వారీగా పోలియో చుక్కలు వేస్తారని, రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 1 జూలై అదనంగా 4వ రోజు కార్యక్రమాన్ని

నిర్వహిస్తారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఒక కీలక దశలో భారతదేశ పురోగతికి ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు సమర్థవంతమైన పరిపాలన దక్షుడుగా గుర్తింపు పొందారని, అలాగే అపారమైన విజ్ఞానం, భారతదేశపు వైవిధ్య భరితమైన సంస్కృతిపై లోతైన అవగాహన కలిగిన విశిష్ట పండితుడిగానూ ఆయన పేరు పొందారని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలు వాణిజ్య శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఐడిఈఎస్ 2012 బ్యాచ్ అధికారి అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి

అజిత్ రెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 27 నుండి అందుబాటులో ఉన్నాయి. జూలై 11 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. హార్డ్ కాపీని జూలై 14 సాయంత్రం 5 గంటల్లోపు నిమ్స్ పంజగుట్టకు చేరేలా పంపించాలి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 10:03 ఇప్పుడు వినండి. బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా శ్రీమతి సురభి వాణీదేవి గారితో శ్రీమతి నీహారా కానేటి పరిచయ కార్యక్రమం.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం, ఒక ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మనందరికీ సుపరిచితురాలు విద్యావేత్త, ఒక ప్యాషనేట్ ఆర్టిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు, ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు, అలాగే చక్కటి విద్యా సంస్థలు, ఫైన్ ఆర్ట్స్ విద్యా సంస్థ స్థాపించారు. 2021లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సురభి వాణీదేవి గారు, నమస్తే మేడం.
2: నమస్తే అమ్మా.
1: సామాజిక సేవలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. 2021వ సంవత్సరం నుంచి ఎంతో యాక్టివ్గా ప్రజలకి చేరువుగా పనిచేస్తున్నారు మేడం. ఇదంతా మీకు పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి ఖచ్చితంగా. పివి నరసింహారావు గారి కూతురిగా మీరు ఎన్నో ఆయన చాలా దగ్గరగా ఉండి చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, మేనేజ్మెంట్ స్కిల్స్ కానివ్వండి, ప్రజల పట్ల ఒక ఎంపాథెటిక్ పర్స్పెక్టివ్ కానివ్వండి, ఖచ్చితంగా అక్కడి నుంచే వచ్చింటుంది. మరి ఈరోజు పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ఒక ఉత్సవంగా తరతరాలు భారతదేశ ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మరి వచ్చే తరాలకి మనం ఎంతో చెప్పాలి ఆయన గురించి. పబ్లిక్ లో తెలిసింది, పుస్తకాల్లో చదివేది, పేపర్లలో వచ్చేది అందరికీ తెలుసు, కానీ మీ నుంచి కొన్ని విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది మేడం. మరి అసలు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెడదాము. చిన్నప్పుడు మీ తొలి జ్ఞాపకాలు మీ నాన్నగారి గురించి చెప్పండి మేడం.
2: అందరికీ నమస్కారం. శ్రోతలందరికీ 105వ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా నాయన గారిని నాకు బుద్ధిరిగినప్పటి నుంచి కూడాను ఒక పిక్చర్, స్టార్టింగ్ పిక్చర్ అంటే నా మనసులో బాగా హత్తుకపోయిన దృశ్యం, ఎప్పుడు ఒక పేపర్ చదువుతున్నట్టు లేకుంటే ఒక కొత్త పుస్తకం చదువుతున్నట్టు, నిన్నటి పుస్తకం ఇవాళ కాదు, అలా ఏదో కొత్త పుస్తకమే కనిపించేది. అట్ట మీద మాత్రం తెలుస్తుంది కదా కొత్తదా పాతదా, అట్లా పుస్తకాలు మాత్రం చదువుతున్నట్టుగానే అట్లాగే జ్ఞాపకం నాకు ఆ చైల్డ్హుడ్ నుంచి.
1: మేడం, తెలుగు ప్రజలకి, భారతదేశంలో వాళ్ళందరికీ కూడా పివి నరసింహారావు గారు అంటే దేశానికి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చిన గొప్ప పొలిటీషియన్, గొప్ప స్టేట్స్ మ్యాన్ అని తెలుసు. మరి ఈ పొలిటికల్ జర్నీకి లెగసీ ఏమన్నా ఉందా? ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది పొలిటికల్ యాంగిల్?
2: అది చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే మా తాతగారి గురించి, సీతారామారావు గారు, పాములపర్తి సీతారామారావు గారు మా తాతగారు, ఆయన ఎప్పుడు మంచి పండితుడు, తర్వాత మంచి వ్యవసాయదారుడు, మంచి శ్రామికుడు, యాక్చువల్లీ చక్కటి పాటలు కీర్తనలు పాడేవారట ఆ కాలంలో. ఎన్నో పద్యాలు సుమతి శతకాలు శతకాలు చాలా పాడేవారట. ఇప్పుడు అంటే రాజకీయాలకు సంబంధం మాత్రం ఎప్పుడు లేదు. కరణీకాలు, కరణీకం చేసేవాడు తాతగారు. కానీ మరి నాయనగారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు, కానీ నాయకత్వ లక్షణాలు చదువు వల్లనే అని అనుకుంటా, విద్యాభ్యాసం వల్లనే. కానీ విశేషమైన విద్యా తృష్ణ మాత్రం మా తాతగారు, మా నాయనమ్మ గారు, మా పెద్దవాళ్ళందరూ కూడా చెప్పుకోగా మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. మా ఊళ్ళో 2వ తరగతి దాకా వీధి బడి అంతే మా నాయనగారి కాలంలో. మరి 3వ తరగతి ఎక్కడ చదువుకోవాలి, చదువుకోవాలనే తపన

0: చిన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతున్నా పిల్లలకు కూడా చదువుకోవాలని ఉండాలి కదా ఆ కాలంలో. ఇమాజిన్ ఒక 100 ఇయర్స్ ఎగో అని. మా మేనత్త గారు ఊరు వేలేరులో, అక్కడ కొంచెం 6th క్లాస్ దాకా ఉండేదేమో. మా అత్తగారితోనే వెళ్ళిపోయినారు, అక్కడ వెళ్ళి 3rd, 4th, 5th చదువుకున్నారు. 6th క్లాస్ మళ్ళీ అక్కడ కూడా అయిపోయింది, మళ్ళీ హనుమకొండకు వెళ్ళినారు, అక్కడ చదువుకున్నారు. అంటే ఆ చదువుకోవాలనే తృష్ణ, ఆ సరస్వతి కటాక్షం ఉంటేనే అట్లా వస్తుందేమో ఆ కాలంలో. ఈ కాలం కూడా, ఈ కాలం అయితే 100 మార్క్స్ తెచ్చుకుంటున్న స్మార్ట్ జనరేషన్ ఉంది, కానీ ఆ కాలంలో చదువుకు చాలా మంది దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఆ కాలంలో అంత చదువుకున్నారంటే కారణం మరి రాజకీయాలలో రావాల్సి ఉండిందేమో. మరి
1: అన్నట్టుగా ఆయన కారణ జన్ముడు, ఆ ప్రయాణం అంతా కూడా భగవంతుడే అలా సిద్ధం చేసి ఆయన్ని ప్రిపేర్ చేశారేమో అనిపిస్తుంది.
0: యదా యదా హి ధర్మస్య అని చెప్తారు కదా గీతకారుడు, ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే అప్పుడప్పుడు ఆ కారణ జన్ములు వచ్చి ఈ భూమిని గాని భారతదేశాన్ని గాని రక్షిస్తారేమో అని మనం పెద్దవాళ్ళు అన్న మాట నిజం అనిపిస్తుంది నాకు.
1: ఇప్పుడు హనుమకొండ వరంగల్ లో చూస్తే కేవలం రాజకీయ ప్రవేశం ఉన్న వాళ్లే కాకుండా కళాకారులు రచయితలు అందరు కూడా ఆ తరం వారు పివి గారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అండ్ ఆయన వాళ్ళందరితో కూడా హీ హ్యాడ్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్, అండ్ ప్రతి పరిచయంలోనూ ప్రతి స్టేజ్ మీద ఒక పర్పస్ తోటే పివి గారు కనపడేవారు. ఇప్పటికి డేరళ్ళ వేడమాధవ్ గారు ఇంటర్వ్యూస్ పాదవి చూసిన ఆయన రెఫరెన్సెస్, కాళోజీ గారి
0: గురించి, సదాశివరావు గారి గురించి, పాములపర్తి సదాశివరావు గారు మా బాబాయ్ గారు, ఇట్లా చదువుకున్న వాళ్ళందరూ మేధావులందరూ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఎటువంటి పొరపచ్చాలు లేకుంటే అందరి ధ్యేయం ఒకటే, ఏంటంటే స్వాతంత్ర్యం. వాళ్ళకి ధ్యేయం అంతా ఏ చదువుకున్నా చదువుకోకపోయినా ఇంకే పని చేస్తున్నా పైనుంచి కింది దాకా ఏ వర్గంలోనే ఎవరైనా, అసలు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఒకటే లక్ష్యం ఏంటిది అంటే స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం రావాలి అనే ఒక తీరని కోరికతోనే వీళ్ళందరినీ కల్పిందేమో నేను అనుకుంటున్నా. ఎక్కువగా వీళ్ళు మాట్లాడేది స్వాతంత్ర్యం గురించే కదా, కాతకి ఏ పని చేసినా కూడా స్వాతంత్ర్యానికి సంబంధించి, ఏ మాట మాట్లాడినా స్వాతంత్ర్యాన్ని గురించే. కాకతీయ పత్రికలో వీళ్ళందరూ కాళోజీ గారంటే సదాశివరావు గారంటే వాళ్ళు చేసిన సేవలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ మీడియా చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ ఆ కాలం ప్రింట్ మీడియా ఒక పేపర్ ప్రింట్ చేయాలంటే ఎంత కష్టమైనదో అది తెలిసిన వాళ్ళకి అది తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క అక్షరం తీసి పెట్టి ఒక పేపర్ ప్రింట్ చేయాలంటే ఒక్క న్యూస్ పేపర్ ముద్రణ అట్లా ఉండేది. సో ఆ కాలంలో వీళ్ళు కాకతీయ పత్రికను నడపడం, రాయటం ఒక, ఇప్పుడు మేధావి రాస్తాడు కానీ ప్రింట్ చేయడం ఎట్లా, అది మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్లడం ఎట్లా, మార్కెటింగ్ అసలు ఆలోచించడము రాయడము దాన్ని ప్రింట్ చేయడము మార్కెట్ చేయడము, ప్రజలను ఎట్లా ప్రభావితం చేయగలిగే రచనలు వాళ్ళు చేసేవాళ్ళు, అట్లా ప్రజల్లోకి తీసుకు ఏ పని చేసినా కూడా మీరు ఏ రంగాన్ని తీసుకోండి ఆ కాలంలో అందరినీ ఏకం చేసింది ఒక స్వాతంత్ర్యము అని.
1: మేడం అలాగే చాలా భాషల్లో మాట్లాడే వాళ్ళు, ట్రాన్స్లేషన్స్ చేశారు మన తెలుగు సాహిత్యాన్ని హిందీలో, సహస్ర ఫండ్ అది అసలు ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగ్గ రచన, అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్లేషన్. సో అలాంటివి ఎన్నో రచనలు చేశారు. మీరు ఇందాకే చెప్పారు బోలెడన్ని పుస్తకాలు చదివేవాళ్ళు, అసలు ఎలాంటి పుస్తకాలు చదివేవారు పివి గారు?
0: ఈ ఒక పుస్తకం ఇష్టమైంది, ఈ పుస్తకాలు చదువుతారు, పదే పదే చదువుతారు, అట్లా అన్ని పుస్తకాలు ఇష్టమే. పుస్తకాల గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం మీతో పంచుకోవాలండి. ట్రాన్స్లేషన్ గురించి ముందు చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు రాశారు, నేను అప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. ఆ పుస్తకాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు నాన్నగారు. మా ఇంట్లో ఈ పక్కనే రేడియో స్టేషన్ కి చాలా దగ్గర, కూతబెడి దూరంలోనే మా ఇల్లు ఉండేది. ఎక్కడ చూసినా గానీ హిందీ ట్రాన్స్లేషన్, తెలుగు ఏదో ఒక ఏదో ఒక పేజీది కనిపించేది, ఏ మూలకో కనిపించేది. మాకు కూడా ఇట్లా కనిపించింది చదవడం చిన్నప్పటి నుంచి అలవాటే గనక అక్కడిక్కడ 10వ పేజీ, 15వ పేజీ, 25వ పేజీ అట్లా 1000 పడగలన్నీ చదివి ఇట్లా కాదులే ఒకసారి పుస్తకం తీసుకుంది. ఎప్పుడు పుస్తకం అడిగినా గానీ ఆ హిందీలో ట్రాన్స్లేట్ టైప్ చేస్తుంటాడు చూడు. ఆ టైప్ చేసేవాడు లేదు లేదు ఈ పుస్తకం నా దగ్గర ఉండాలి అని ఇవ్వకపోయేది. అయితే ఆయన లేనప్పుడు సాయంత్రం వెళ్ళిపోతాడు కదా ఆ పుస్తకం, నేను 8వ తరగతిలో మొత్తం ఏక బిగిన ఆ పుస్తకం చదివేసిన
1: మహాగ్రంథం
0: అని అనుకుంటారు. ఎంత గొట్టుగా ఉంటుందంటే తెలుగు లాంగ్వేజ్ చాలా చదవడమే కష్టం, అది అంత కష్టమైన తెలుగు భాష. సో అట్లా ఆయనకు ఆ పుస్తకాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినాక సహస్రపాణ అని దాన్ని ట్రాన్స్లేట్ చేసింది. చేసిన తర్వాత ఏదో సన్మానం అవుతుంది ఢిల్లీలో, సత్యనారాయణ గారు అడిగారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, సీనారాయణ రెడ్డి గారిని, ఏదో ఈ హిందీలో ఏమేమో అంటున్నారు ఏందిరా ఏంటి, నాకు కొడుకుడు పడ్డం లేదు అని. అంటే ఇది నేను మా నాన్నగారి ద్వారా విన్నమాట. అయితే సహస్రపణ అనే పుస్తకాన్ని పివి నరసింహారావు గారు హిందీలో రాస్తే విశ్వనాథ సత్యనారాయణ అనేవారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అని అనుకుంటున్నారు జనం
1: అని ఊరికే చమత్కారంగా
0: చెప్పారు. అంటే అంత ఖచ్చితంగా మీకు తెలుగులో

0: చదివితే మీరు ఎంత ఆస్వాదించగలరో హిందీలో కూడా అంత బాగా, అంటే ఒక అనువాదం అంత బాగా చేయగలరు అంటే, అంటే లాంగ్వేజ్ మీద, లాంగ్వేజ్ మీద పట్టు అన్నట్టు, అంటే హిందీ భాష మీద పట్టు. అట్లా ఈ ఒక్క పుస్తకమే నాకు ఇష్టం అన్నట్టు కాకుండా ఆయన లైబ్రరీలో అసలు కాదేది కవిత కనార్హం అన్నట్టుగా ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాల, ఒక 20 లాంగ్వేజెస్ లో ఉన్నాయి కావచ్చు పుస్తకాలు, వేల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ సంపదంతా నా దగ్గరే, ఆ పుస్తకాలన్నీ నా దగ్గర, నేను ఇన్ఛార్జ్ ఫర్ దాట్ బుక్స్.
1: మేడం మీరు మిగతా పిల్లలందరికంటే కూడా ఆయనతో స్పెండ్ చేసే సమయం మీకు ఎక్కువ దక్కింది, ఆ విధంగా మీరు డెఫినెట్ గా అదృష్టవంతులు. యాజ్ అ పబ్లిక్ ఫిగర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ స్టేట్స్ మ్యాన్, ఆయన ప్రజలకి తెలిసిన దానికంటే మీకు వ్యక్తిగతంగా ఆయన ఏంటో తెలుసు. సో అకార్డింగ్ టు యూ మీ నాన్న ఏంటి అంటే ఏం చెప్తారు మీరు?
0: యాక్చువల్లీ రాజకీయాలకు అతీతంగానే ఉండేవారు ఇంట్లో. ఇప్పుడు మధ్య తరగతి ఫ్యామిలీస్ లో ఎట్లాగైతే ఉంటుందో మా ఇంట్లో కూడా అటువంటి అట్మాస్ఫియరే. మామూలుగా మేము అందరం బళ్ళలోకి పోతాం 9 o'clock కి. ఓకే, మా బాబాయ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే, డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, ఇంకోరు ఇంకేదో ఉద్యోగం చేస్తున్నారు. అట్లాగే మా నాన్నగారు కూడా అసెంబ్లీకి పోతున్నారు అనుకున్నాం, అంతేగాని ఇదేదో డిఫరెంట్ అని మాకు ఆ చైల్డ్హుడ్లో మాకు అనిపించలేదు. ఆయన మామూలుగా ఇంట్లో అందరు తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో అట్లాగే ఉన్నారు. ఇంట్లో ఉన్న చుట్టాలను పలకరించడం, పిల్లల్ని పలకరించడం, స్పెషల్లీ లంచ్ తప్పకుండా అందరితో కలిసి ఫోన్ చేసేవారు. మేమందరం తినేసినా కూడా, లేకపోతే తన ముందు సమయాభావం వల్ల ముందో వెనుకో తిన్నా కూడా తప్పకుండా అందరితో కలిసి ఉండేవారు. ఆ భోజన సమయంలో కావచ్చు, మిగతా పండుగల సమయంలో కావచ్చు, చుట్టాలతోని అందరితోని ఆ సంబంధాలన్నీ బాగా అట్లాగే ఉండేవి. మాకేం డిఫరెంట్ గా అనిపించేది కాదు. ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు ఎన్నడూ మాట్లాడేవారు అసలు ఇంట్లో. అక్కడికి ఆఫీస్ వరకే పరిమితం అది. ఎప్పుడు రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు కుటుంబంలో రాకపోయేది.
1: సో ఇంట్లోకి వస్తే కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్.
0: అంటే
1: మేజర్ డెసిషన్స్, అసలు మన దేశంలో రిఫర్మేటివ్ చేంజెస్ చాలా, మన రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానివ్వండి, జైళ్ల సంస్కరణలు కానివ్వండి, వైద్య రంగంలో అసలు ఎన్నో మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. వీటి గురించి మీకు అప్పుడు తెలిసేదా? మీకు ఎలా ఉండేది అప్పుడు, అంటే ఒక సీఎం కూతురుగాను, మినిస్టర్ కూతురుగాను, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మీ మైండ్ లోకి వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్?
0: చాలా వరకు మేము హై స్కూల్ దాకా, నేను డిగ్రీ లెవెల్ దాకా వచ్చేదాకా కూడా ఎప్పుడు రాజకీయాల గురించి ఎప్పుడు లోపల మాట్లాడేవాళ్ళు కాదు, అసలు ఇంట్లో ఎప్పుడు కుటుంబంలో మాట్లాడేవాళ్ళు కాదు, మేము దాని గురించి కామెంట్ చేసేవాళ్ళంతా కూడా కాదు. పేపర్ చూసేవాళ్ళం, పేపర్ అందరం రాజకీయాలని అందరం ఫాలో అయ్యేవాళ్ళం, ఏమవుతుంది అని తెలిసి అంతవరకు మాత్రం బాగానే తెలుసు. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఎంత జటిలమైన సమస్య అయినా కూడా, మామూలుగా ఇప్పుడు మనం అందరం స్కూల్కి పోతున్నాం కానీ మనకు పరీక్షలు లేనప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాం, పరీక్షలప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటాం, కొంచెం సీరియస్గా ఉంటాము, ఎక్కువసేపు చదువుకుంటాము, కాస్త కొంచెం టెన్షన్ ఎగ్జామ్ రాసేదాకా. అంతే కొద్దిగా చేంజ్, అంతే, అది కూడా మనం నోటీస్ చేస్తేనే. కానీ ఏమి స్థితప్రజ్ఞుడు అన్నారు, అందుకే చివరి గాంధీ భవన్లో గొప్ప కార్యక్రమం చేశారు 2003లో అనుకుంటాను, దాంట్లో స్థితప్రజ్ఞ అని బిరుదు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడి ఫంక్షన్ కు నేను కూడా వెళ్ళాను. ఎటువంటి జటిలమైన సమస్య అయినా గానీ పైకి చాలా నిర్మలంగా కనిపించారు, శాంతంగా కనిపించేవారు, అది అందులో బ్యూటీ.
1: మీరు ఇందాకన్నట్టుగా చాలా తక్కువ సమయం స్పెండ్ చేసి ఉండొచ్చు కుటుంబంలో, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా మీనింగ్ఫుల్ టైం,
0: మీనింగ్ఫుల్
1: అని అనిపించింది.
0: క్వాలిటీ క్వాలిటీ టైప్ లైఫ్ మాత్రం ఉంది తప్పక.
1: ఎలాంటి వాల్యూస్ మీకు బోధించేవాళ్ళు మేడం?
0: ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మ, అందరం అమ్మా నాన్నలు అందరం మనం చేసేది ఒకటి, పిల్లలకు చెప్పేది ఒకటి. అప్పుడు పిల్లలు వినిపించుకోరు, పిల్లలు మొట్టమొదలు ఫాలో అయ్యేది తల్లిదండ్రులనే. మనం చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు పిల్లలు. ఆయన చూసి నేర్చుకున్నాం అంతేగాని ఆయన కూర్చుని మమ్మల్ని ఇగో ఇది చెయ్యి, ఇది బాగుంటుంది, ఇది బాగాలేదు, ఇది ఎందుకో బాగుంటుంది, అట్లా ఎప్పుడు మాకు ఒక ఒక నిర్బంధం గాని, ఒక ఆజ్ఞ గాని, ఒక తన ఇష్టాన్ని మా మీద రుద్దడం గాని ఇలా ఎప్పుడు జరగలేదమ్మా. కానీ ఆయన చూసి మేము నేర్చుకున్నాం, సింపుల్ గా ఉండడము, మంచిగా మాట్లాడడము, మీనింగ్ఫుల్ గా ఉండడం, మీనింగ్ఫుల్ గా అసలు అర్థం లేని మాటలు మాట్లాడడం కాదు, ఒక ప్రతి క్షణాన్ని కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక వేస్ట్ గా కాకుండా ఆహార విహారాల్లో అన్నిట్లలో అది పాటించేవారు. ఆ క్రమశిక్షణ
1: డిసిప్లిన్,
0: ఆ డిసిప్లిన్ కనిపించేది. బట్టలు వేసుకుంటుంటే కూడా ఒక్కొక్కసారి
1: చాలా హుందాగా కనపడతారు ఆయన.
0: మరి మన వల్ల బట్టలకు హుందాతనం రాలి, కానీ బట్టల వల్ల మనకు హుందాతనం ఎక్కడొస్తుంది కాదు. అది మనము హుందాగా ఉండాలి, మనము శరీరాన్ని క్యారీ చేయాలి, శరీరం మనం క్యారీ చేయడం. అంటే ఇవన్నీ ఏమి కూర్చుని మాకు చెప్పలేదు, కూర్చుని బోధించలేదు, కానీ చూసి నేర్చుకున్నాం మేము. నిజాయితీగా ఉండడం, ఒక అన్న మాట మీద నిలబడడం, ఇవన్నీ నేను అన్నా కదా.

0: అచ్చా చెయ్యాలి అంతే. అంటే నేను అన్న కదా చెయ్యాలి అని తన అన్న అట్లా ఫాలో అయినప్పుడు మనం చూస్తుంటాం, అనుకరిస్తుంటాం. మనం పిల్లలే కదా తల్లిదండ్రులను అనుకరిస్తారు. పని చేయాలి. పుస్తకాల షెల్ఫ్లో చెప్తున్నా కదా, కార్మికులకు సంబంధించిన విషయాలు ఉండేవి అందులో. తర్వాత కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఉండేవి, మరి అవి కూడా చదివేవాళ్ళం మేము. అన్ని కథలు ఉండేవి, అన్ని సిద్ధాంతాలు ఉండేవి. ఏ సిద్ధాంతమైనా మంచిదే, కానీ సిద్ధాంతాన్ని పోను పోను దాన్ని కలుషితం చేస్తున్నారు అంతేగాని, ఎవరైనా సమాజానికి హితవే చెప్పినారు. ఏ సిద్ధమైన నెగటివ్ గా ఎవరు చెప్పలేదు, దాన్ని కాలక్రమేణా అది కలుషితమైంది. అట్లా నాన్నగారు కూడా ఎట్లా ఉన్నారో అది మనం చూసి అనుకరించడమే, ఇది కరెక్ట్ బాట. ఇప్పుడు నాన్నగారిని చూసి అంతే ఇది కరెక్ట్ కాదు, ఇక 100% ఏమంటారు దాన్ని
1: సర్టిఫై చేసినట్టు
0: ఇంకా వేరే ఆలోచన లేదు పెద్ద. కానీ ఆ మార్గం బానే ఉంది కదా, మా నాన్నగారిని నేను అనుకరించి నేను బానే ఉన్నాను కదా. ఇప్పుడు అందరూ చెడ్డదాన్ని వాణిదేవి మంచిదే అని అంటారు కదా.
1: డెఫినెట్ గా మేడం, మీరు ఆయన జీవితాన్ని ఒక కథగా అనుకుంటే ఆ కథలోని ఏ ఘట్టాలు, ఏ వాల్యూస్ మిమ్మల్ని ఈ రాజకీయ పరంపరలోకి, రచనా పరంపరలోకి నడిపిస్తున్నాయి?
0: యాక్చువల్లీ నేను రాజకీయంగా రావాలని నేను అనుకోలేదు, రాజకీయ అధికారం రావాలి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన జన్మనిచ్చిన ఆయన వల్లనే నా అస్తిత్వం కదా. ఆయన అనుకరిస్తూ సేవాధర్మము అనేది, ప్రజాసేవ అనేది ఒకటి మనసులో అట్లా హత్తుకుపోయింది. 2004 డిసెంబర్ 23 నాడు పరమపదించడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం లోపలే స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అని నాన్నగారు స్థాపించింది. అది దానికి అక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ ఒకనాడు నా కళాశాలకు వచ్చారు, మా ఆఫీస్కి. చెప్పారు, అరే సర్ప్రైజ్ చేసినారు నన్ను అన్న. సరే, వాళ్ళందరూ తెలిసిన వాళ్లే, నాన్నగారికి చాలా కావలసిన స్నేహితులు గనక. ఏం కావాలి మీరు ఇట్లా వచ్చారు అని అంటే, నువ్వు మాకు పనిచేయాలి, మీకు కమిటీ మెంబర్ లాగా వి వాంటెడ్ టు టేక్ యూ. అక్కడే మా వారు ఉన్నారు, నాకు ఇద్ద ఆలోచించాల్సిన అవకాశమే లేకుండా నన్ను మెంబర్ లాగా తీసుకున్నారు. అక్కడ ఏంటి పని అంటే, ఎక్కువగా మహిళలను ఉద్దేశించి చిన్నపిల్లలను, విద్యార్థులను, తర్వాత ఇంకా రకరకాల రుగ్మతలున్నాయి మనకు సమాజంలో, ప్రాబ్లమ్స్ అడ్రస్ తక్కువ ఉన్నాయా మనకు. వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గము, ఒక చర్చలు అక్కడ జరగాలని, దానికి ఒక దశాదిశ నిర్దేశించాలని ఒక మంచి వేదికను రామానంద మెమోరియల్లో ప్రారంభించారు. తన గురువు గారి పేరు స్వామి రామానంద నాన్నగారి గురువు గారు పట్ల ఉన్న ఒక గౌరవంతో అక్కడే అది నెలకొల్పడం జరిగింది. బేగంపేటలో ఉంది, అక్కడ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. తర్వాత కాలక్రమేణా నేను ఇప్పుడు అక్కడ సెక్రటరీ లాగా, అక్కడ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నా. సేవాభావం అనేది నాన్న నుంచి నేర్చుకున్నది అన్నమాట. ప్రజాసేవ మనం యాజ్ ఎ పర్సన్ వాట్ యు ఆర్ డూయింగ్, ఎంతవరకు చేయగలం,
1: సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ లైఫ్, పిల్లలతో స్పెండ్ చేసేది సమయం ఇవంతా కూడా. కానీ ఎప్పుడైతే మీరు చేసే ఆ సేవా కార్యక్రమాల వల్ల, ఇచ్చే ఒక సలహా వల్ల ఒకళ్ళు బాగుపడుతున్నారో, అది ఎంతో
0: చాలా తృప్తినిస్తుందమ్మా. చాలా మందికి తెలియని విషయమే, ఎంతసేపు మన కోసమే, సరే మనమే తప్పు కాదు, మనం మన కుటుంబానికి భారం కావద్దు, మనం బతుకుతూ మన కుటుంబానికి మంచి సౌకర్యం కలిగిస్తూ కూడా మనం ప్రజాసేవ చేయగలం. అది అదృష్టవశాత్తు నా మీద డిపెండెంట్స్ కుటుంబ సభ్యులు ఎవరు లేరు. మమ్మల్ని చూసే కూడా మళ్ళీ మన పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేసేదంటే నీకు ఆహారం తినే హక్కు అంటారు కార్ల్ మార్క్స్. నువ్వు ఇవాళ భోజనం చేయాలంటే ముందు నేను ఏం చేశాను పని, ఏదన్నా మంచి పని చేసుకున్నానా, నాకు గానీ నా కుటుంబానికి గానీ సమాజానికి గానీ పనికిరాని ఏ పని చేయకుంటే ఎల్లావో, ఏదో ఒక పని మంచి పని చేయాలి కదా, ఆ తర్వాత నీకు భుజించే హక్కు ఉంది. అట్లా అందరూ కూడా ఎవరి పని, నోబడీస్ డిపెండెంట్, నా మీద డిపెండెన్స్ ఎవరు లేదు. సో ఇప్పుడు నాకు ఇంకెక్కువ టైం ఉంది ప్రజాసేవ చేయడానికి. సో ఈ ప్రజాసేవ అనేదే నన్ను రాజకీయాలకు తీసుకుని, రాజకీయంగా నాకు అధికారం ఇస్తే నేను ప్రజాసేవ చేస్తానండి, అది కాదు. నీ ప్రజాసేవ చేస్తేనే నీకు అధికారం వస్తుంది, మనం పని చేస్తేనే నీకు హక్కు వస్తుంది ఏదైనా.
1: పివి గారు రచనల ద్వారా కూడా ప్రజల్లోకి కొంత ఐడియాలజీ తీసుకెళ్లాలనే ప్రయత్నం చాలా చేశారు. ఆయన అనుకోని చేయలేక మధ్యలో ఆపేసిన పుస్తకాలు కానివ్వండి, రచనలు ఏమన్నా ఉన్నాయా?
0: ఇన్సైడర్ ఫస్ట్ వచ్చింది, మొదటి ఇన్సైడర్ చాలా పాపులర్ నవల. అది చాలా మనం నవల అనడానికన్నా మరి స్వీయ చరిత్ర అని రెండిటికి చాలా కష్టమైన చిన్నటి ఏమంటారు తెరలాగా చెప్పడం కష్టం. ఆ ఇన్సైడర్ మొత్తం చదివాను. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడున్న సోషో ఎకనామిక్ అన్ని, ఎవ్రీథింగ్ యూ కెన్ అనలైజ్ ఇన్ దట్ బుక్. అట్లా ఆ పుస్తకం చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చిన అయోధ్య కూడా, తను యాక్చువల్లీ అయోధ్యలో ఏమి జరిగింది అనేది ప్రజలకు చెప్పాలనుకోడు, ఎందుకంటే చాలా మందికి తెలియదు,
1: హై లెవెల్స్ ఉన్నాయి,
0: రకరకాల థియరీలు ఉన్నాయి. కానీ అసలైన థియరీ మనం ఆయన రాసిన అయోధ్య చదివితే

0: మనకు కరెక్ట్గా స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే ఇంకా ఇన్సైడర్ టూ ఉంది. ఆ ఇన్సైడర్ టూ వస్తే మనకి ఇంకా బాగా ప్రజలకు చాలా విషయాలు
1: వచ్చే అవకాశం ఉందా?
0: వస్తుంది, తప్పకుండా వస్తుంది. మా కుటుంబ సభ్యులం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఎడిటింగ్ నడుస్తుంది. ఎడిటింగ్ ఆయన చేసింది, మనం ఎడిట్ చేయలేము. మనము దాని గురించి అనలైజ్
1: నడుస్తుంది.
0: కుటుంబ సభ్యుల సహకారం అందరూ చేస్తున్నాం
1: మేడం. అలాగే ఆయన చాలా భాషల్లో మాట్లాడేవాళ్లు, రాసేవాళ్లు కూడా. సో ఎలా నేర్చుకున్నారు, అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది పివి నరసింహారావు గారు?
0: ఆయన సరస్వతి పుత్రుడు, ముందుగా చెప్పినట్టుగా ఏదో సరస్వతి కటాక్షం అందరికన్నా కొంచెం ఎక్కువ ఉందేమో. 14 భాషలు అనర్గళంగా ఎట్లా మాట్లాడాడు. మీతో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు ఒక ఇంగ్లీష్ పదం కూడా రావద్దు అని అనుకున్నాను, కానీ ఇంగ్లీష్ పదాలే వస్తున్నాయి అందులో. అంటే మనం ఆ మాత్రం చేయకుండా మనం మాట్లాడలేక స్టిక్ కావాలనేది ఒక్క లాంగ్వేజ్కి. కానీ 14 భాషలు ఆయన మాట్లాడగలిగే ప్రతిభావంతుడు. 14 భాషలలో కవిత్వం చెప్పగలరు, రాయగలరు. ఇది ఏంటో చాలా, ఇంకా సరస్వతి కటాక్షం కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకోగలం. అయితే ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. మనకి కులబలం లేదు, ఖండబలం లేదు, ధనబలం లేదు. ఈ మూడు బలాలు లేవు, ఒక్క సరస్వతి కటాక్షం, ఒక్క విద్వత్తు మాత్రమే ఉన్నది. ఆ విద్వత్తుతోనే ఒక మామూలి చిన్న కుగ్రామంలో ఎటువంటి డబ్బు బలం లేని ఒక మామూలి కార్యకర్త ఢిల్లీ దాకా పోయి ప్రధానమంత్రిగా, ఇప్పుడు మనకైతే చరిత్రలో ఎక్కడా కనిపించదు. అలా తను ఎర్రకోట మీద ఒక జాతీయ జెండా ఎగరవేసే ప్రధానమంత్రి అవుతారంటే విద్వత్తే, ఇంకా ఎటువంటి లేదు. అట్లా ఫారిన్ మినిస్టర్ లాగా లాంగ్వేజ్ బాగా తోడ్పడతాయి. మన సంస్కృత భాష నేర్చుకుందామా అనే మన రేడియో స్టేషన్లో మనం ఒక కార్యక్రమం చేసుకుంటాం. కేయు రాణిన భూషణ్ అంతి భూషణం అని మంచి పద్యంతో స్టార్ట్ అవుతుంది. అది సంస్కృత శ్లోకంతో వాగ్భూషణం భూషణం అని ఎండ్ అవుతుంది. మంచి మాటతోనే గెలుచుకోవచ్చు. అట్లా మరి ప్రపంచ దేశాది నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సౌమ్యంగా, ఎంతో బాగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఒద్దిగ్గా మాట్లాడాల్సి వస్తుంది. మరి ఎటువంటి భావావేశం లేకుండా, ఎటువంటి సంబంధం అంటే అవతల వాళ్లకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాల్సి, తణుక్కుండా బెణక్కుండా మాట్లాడాలంటే భాషా పరిజ్ఞానం చాలా. ఒక భాషలోనే కాదు, 14 భాషల్లో మాట్లాడగలిగాడంటే మరి అది ఎంత గొప్ప విషయం.
1: ఇదంతా కూడా జ్ఞాన సముపార్జన కోసం ఆయన చేసిన ఎఫర్టే.
0: అంతే,
1: భాషలు నేర్చుకోవడం కూడా
0: జ్ఞానమే. ఎప్పుడు ఆయన ఏదో ఒకటి కొత్త నేర్చుకుందామనే ఆ నేర్చుకునే తపన. నేను అందుకే విద్యార్థులకు అందరికీ చెప్తాను, యువతలకు, యువతి యువతులకు చెప్తూనే ఉంటాను, ఏదో నేర్చుకోండి, ఏదో కొత్త విషయం నేర్చుకోండి. అది ఎందుకు మీకు తోడ్పడుతుంది, మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది దాని గురించి. ఇది ఎందుకు నేర్చుకోవాలి, టైం వేస్ట్ చేయకండి. మీకు కొంచెం టైం దొరికింది కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చిన్న స్కిల్లే కావచ్చు, కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఆయన గారు చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఏజ్ ఆఫ్ 62 ఇయర్స్ ఈ స్టార్టెడ్ లోని కంప్యూటర్ ఢిల్లీలో. ఇంతకన్నా పెద్ద గది ఉండేది అంటే అప్పుడు కంప్యూటర్లు అంత పెద్దగా ఉండేవి, ఫుల్ ఏసీలో ఉండేవి అన్నట్టు. చెప్పులు బయట వదిలేసి మనం జాగ్రత్తగా ఏమాత్రం దుమ్ము పడకుండా ఆ రూమ్ లోకి వెళ్లాలన్నట్టు. ఒకసారి పార్లమెంట్ కు వెళ్తూ ఏ వాణి, ఇదిగో నీకోసం పెయింట్ బ్యాండ్ బ్రష్ అని తెచ్చి ఒక సాఫ్ట్వేర్ తెచ్చినాను, ఇది నువ్వు ఫ్లాపీలో ఎక్కిచ్చేసుకో అని అన్నారు. ఇదేంటి, నాకు ఆన్ చేస్తే ఎక్కడ డామున వెళ్ళిపోతుందేమో అన్న భయం. ఆ కంప్యూటర్ రూమ్ లోకి వెళ్ళాలంటే క్లీనింగ్ తప్పించి ఇంకా నాకేమీ తెలియదు. అక్కడ బాబాయ్ నాకు రేట్లు వస్తుంది. అక్కడ మాన్యువల్ ఉందమ్మా, ఆ మాన్యువల్ చదువుకుంటూ ఆపరేట్ చేయి అంటే చాలా సింపుల్ చెప్తారు అన్నట్టు. నిజంగా కూడా ఇంత సింపుల్ గా ఉన్నది మనం ఉట్టిగా భయపడ్డామా అని మనకు మళ్ళా ప్రయత్నం చేయడానికి ధైర్యం వస్తుంది. నిజంగా ఆ రోజు అంతా అందులో చలికి వణుకుంటూ కూర్చుని అది చేశాను సాయంత్రం దాకా. కానీ సక్సెస్ ఏం కాలేదంటే బొమ్మ వేయడం వచ్చింది కంప్యూటర్ మీద, కానీ సేవ్ చేయ రాలేదు. మళ్ళీ పార్లమెంట్ రాగానే చక్కెర వచ్చింది, ఆధార్కే వచ్చింది. ఏం చేసినావు, ఏమేం బొమ్మలు వేసినావు ఇవాళ అని. ఏం బొమ్మలు అన్ని వేస్తూనే ఉన్నా గానీ సేవ్ కావడం లేదు అని అంటే, అరే ఈ బటన్ వస్తే సేవ్ అయిపోయాయి. అంటే ఎంత పెద్ద జటిలమైన విషయాన్ని కూడా చాలా సింపుల్ గా చెప్పడం అనేది, నేర్పించడం అనేది నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలా తను లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఇన్సైడర్ తను టైప్ చేసుకునేవారు. తర్వాత 23 డిసెంబర్ నాడు పరమ వధించినారు కదా, డిసెంబర్ 8 దాకా కూడా ల్యాప్టాప్ మీద పనిచేసుకున్నారు. తర్వాత కంప్యూటర్లో ఏవేవి కొత్త కొత్త లాంగ్వేజెస్ వచ్చినాయి, కొత్త కొత్త జాడ్జెస్ వచ్చినాయి, ఏది సింపుల్ గా మనం ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయచ్చు అనేది అడ్వాన్స్ ఉండేవారు. అమెరికాలో మా అమ్మాయి అల్లుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అల్లుడేమో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అయ్యి రాజేష్ ఇది తీసుకోరాపు అంటే ఇంకా వాళ్ళు అది వాట మొదలు పెట్టలేదు ఇంకా. కానీ మార్కెట్లో ఏ మూలకు ఉందో తెలుసు ఈయనకి. ఈయన వెళ్తే తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ అదంతా కూర్చుని తాతగారికి తను నేర్చుకుంటూ తాతగారికి నేర్పించేవారు. అంటే ఎంత అడ్వాన్స్,
1: అహెడ్ ఆఫ్ టైం. అంటే దట్ ఈస్ వాట్ హీ ఎన్విజన్డ్ ఫర్ అవర్ కంట్రీ.

0: ఈ లిబరలైజేషన్ రిఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంకా ఇంకా లిబరలైజ్ చేస్తూ పోతూ ఉన్నాం మన ఎకానమీని.
1: అవే ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ నే మనం ఎలాబరేట్ చేస్తూ ఒక పెద్ద వృక్షంలాగా విస్తరించిపోతుంది. అప్పుడు ఆయన వేసిన పునాదులే ఇవన్నీ, ఆ పునాదులు గట్టిగా ఉన్నాయి గనక. అంటే ఒక్కటి రేపు పొద్దునకో ఈ ఎలక్షన్స్ కోసమో ఆలోచించడం కాదు, తరతరాలకు పనికొచ్చేటట్టుగా ఆయన వేసినారు, అటువంటి చేంజెస్ చేసినారు ఆయన.
0: ప్రపంచ ఆర్థిక రంగం అంతా ఎంత వొలటైల్ గా ఉన్నా ఇండియాలో మాత్రం ఎకానమీ చాలా స్టేబుల్,
1: చూడండి ఎంత స్టేబుల్ గా ఉంది.
0: ప్రతి తెలుగు వాళ్లే కాదండి, ప్రతి భారతీయుడు రుణపడి ఉంటారు పివి నరసింహారావు గారికి ఈ విషయంలో అనిపిస్తుంది. అయితే 1991లో పివి నరసింహారావు గారు యాక్చువల్ గా రిటైర్మెంట్ తీసుకుని కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నారట. ఆ టైంలో ఆయన జరిగిన ఒక దుర్ఘటన మూలంగా ఆ సిచ్యువేషన్ లో హీఈస్ ద రైట్ పర్సన్, ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగల వ్యక్తి పివి నరసింహారావు గారని ఆయనని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. అప్పుడు మీరందరూ రిలాక్స్ అయి ఉంటారు, నాన్నగారు మాతో ఉంటారు, మాతో టైం స్పెండ్ చేస్తారు ఇక మీద.
1: రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది, నాకు నిజంగా ఈ విషయం చాలా ఉత్సాహంగా చెప్తాను. ఎందుకంటే జీవితం మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు, అది ఒక పెద్ద నది, రకరకాల ఏమంటారు వంపులు వాకలు ఏమేమో కొత్త కొత్త వాగులు వచ్చి కలుస్తుంటాయి, ఉధృతంగా పోతుంది, రకరకాల రాళ్ళు దొల్లుకుంటూ పోతాయి, అసలు పెద్ద ప్రవహించే నది అని నేను అనుకుంటాను. అలాగే 91 తలుచుకుంటే చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది, మా జీవితంలో ఒక మర్చిపోలేని మార్పు అది. 90లో నాన్నగారికి ఆపరేషన్ అయిందమ్మా, ఓపెన్ హార్ట్ సర్జరీ. తర్వాత నాకు సరే హైదరాబాద్కి వచ్చారు, అమెరికాలో ఆపరేషన్ అయింది. కోలుకున్న తర్వాత తిరుపతికి అందరం కలిసి వెళ్ళొచ్చాం, అప్పటికి కూడా మాకేం తెలియదు. తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత నేను నీకు కొన్ని పుస్తకాలు పంపిస్తాను, నీకు అవసరం ఉన్నవి ఉంచుకొని మిగతా అని రామానంద తీర్థలో లైబ్రరీలో పెట్టేసేయమ్మా అన్నారు. సరే మంచిదన్న, కొన్ని పుస్తకాలు అంటే 100 50 వస్తాయి అనుకున్నాను, జస్ట్ వెయిటింగ్. ఆ తర్వాత పిఏ పాండేజీ గారు ఉండేవారు, ఆయన ఫోన్ చేసి అమ్మ కళ ఆరే అన్నాడు, మంచి తీసుకుంటాలే, ఎక్కడ వస్తాయంటే మా అన్నగారింటి దగ్గర వస్తాయి, మీరే అక్కడ కూర్చుని వివరంగా అన్ని సార్ట్అవుట్ చేసుకోండి అని. తీరా వెళ్తే ఒక 6-7 పుస్తకం వచ్చాయి,
0: కొన్ని వేల పుస్తకాలు,
1: కొన్ని వేల పుస్తకాలు, 20,000 పుస్తకాలు దాదాపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి. ఫారిన్ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు తర్వాత చాలా గమ్మత్తైన విషయాలు ఏంటంటే, ఎవరైనా పుస్తకం రాస్తే ఆ పుస్తకం పివి గారు చదివితే ఇక అది సర్టిఫైడ్ అన్నట్టుగా. ఓకే, అలా చాలా మంది రైటర్స్ ఎంతో ఉత్సాహంగా ఎంతో దూరం ప్రయాణం చేసి ఆయన చేతిలో వాళ్ళు రాసిన పుస్తకం చేతిలో పెట్టేవారు, వాళ్ళ జీవితం ధన్యమైనట్టుగా. సో అలా కూడిన పుస్తకాలు వాళ్ళు రాసి స్వహస్తాలతోనే, శ్రీశ్రీ గారులు అంటే గొప్ప గొప్ప వాళ్ళు, అలాంటి మేధావులందరూ రాసిన కవులు కళాకారులు రాసిన పుస్తకాలు వాళ్ళ సిగ్నేచర్స్తోనే ఉన్నాయి కూడా నా దగ్గర ఉన్నాయి. సో అలాంటి పుస్తకాలు వచ్చినాయి హైదరాబాద్కి. సరే నాకు కొంచెం పిసినారని పుస్తకాలు అంటే, సరే నాకు అవసరం ఉన్నాయి అవసరం లేని సాహిత్యపరంగా పనికొచ్చేటివి కూడా దాచుకుని, అరే కొన్ని పుస్తకాలు నేను రామానంద తీర్థలో లైబ్రరీ ఇప్పటికీ ఉన్నాయి అక్కడ, దాదాపు 20,000 పుస్తకాలు ఉన్నాయి, పాతవి కొత్తవి, ఆ తర్వాత కొన్ని ప్రమాదంలో కొన్ని పోయినా కరోనా టైంలో, మిగతా అన్ని చాలా వరకు 20,000 దాకా పుస్తకాలు. ఈ పుస్తకాల సంగతి ఇక్కడికి చెప్తాను. పివి గారు యాక్చువల్లీ కుర్తాళం పీఠాధిపతిగా వెళ్లే సందర్భం అది. నేను ఎప్పుడూ పోరాడేదాన్ని, మీరు ఒక్కరే ఢిల్లీలో ఎందుకు ఉండాలి, హైదరాబాద్కు వచ్చేసేయండి, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా అంటే, మేమందరం ఢిల్లీకి వెళ్తున్నాం కదా, మీరే ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని ఏదో ఫోన్ చేస్తున్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఆ టాపిక్ ఒకటికి 2-3 సార్లు అన్న, మా ఇంటి పక్కనే నాన్నగారు ఇల్లుంది అవతల గల్లీలోనే, పోనీ నా దగ్గర ఉండడం ఇష్టం లేకుంటే ఆ గల్లీలో మీ ఇంట్లో మీరు ఉండండి, ఇటు పక్క నేనున్నా, అటు పక్కన జయ ఉంది, ఇటు పక్కన తమ్ముడు ఉన్నాడు, ఇట్లా అంటే గుబ్బిడ్డ దగ్గర ఉండడం కొంచెం వెనక ముందు చేస్తారు కదా తల్లిదండ్రులు. కానీ ఆహార్కి ఏమన్నారంటే, నేను రాను, నేను హైదరాబాద్కి అదే పనిగా రారా అని నువ్వు పోరాడకు అని చెప్పి పుస్తకాలన్నీ పంపించినారంటే ఇంకా హైదరాబాద్ వస్తారని చాలా, మీరు అన్నట్టుగా ముందన్నట్టుగా చాలా సంతోషంగా ఉండే, నాన్నగారు వచ్చేస్తారు ఇక్కడ ఇంట్లోకి వచ్చేస్తారు అది ఇదని. కానీ కుర్తాళం పీఠాధిపతిగా పోయే సందర్భం అది. అప్పుడు ఈ అసాసినేషన్ స్వామి రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరగడం నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, ఆ క్షణంలో వాళ్ళకి కావాల్సిందంటే అందరికీ ఆమోదయోగ్యమైన ఒక మెతక మనిషి అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు ఆయనను.
0: మీరు అన్నట్టుగా అందరికీ ఆమోదయోగ్యం అయి ఉంటుంది అంటే, ఇప్పుడు
1: చెప్తే
0: టైం నాన్ గాంధీ
1: ఫ్యామిలీ నుంచి రావడం అనేది అప్పుడు బిగ్ డెసిషన్, విషయం ఏదైనా జరిగిన కథ అది. అప్పుడు నాన్నగారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడడం, ఆ తర్వాత మొన్ననే 21 జూన్ నాడే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 28 అంటే బర్త్డేకి ఒక వారం 10 రోజుల ముందరనే ఇది పరిణామాలు జరిగినాయి. తర్వాత ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ మాతోననేవారు, ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా ఇట్స్ వెరీ డిఫికల్ట్,

0: 5 ఇయర్స్ గడవడం అనేది డిఫికల్ట్. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, నాతో చెప్పించినారు అందరికి, కుటుంబ సభ్యులకి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఇదంతా రాజకీయాలు చాలా అనిశ్చితి అని ఆ ఒక్క మాట మాత్రం చెప్పారు. మేమందరం కూడా దానికి కట్టుబడి అందరం ఎవరి పని వాళ్ళు నిజాయితీగా మేము చేసుకున్నాం. అందుకే మాకు పెద్ద వేరే ఆలోచనలు ఇంకేమీ లేవు రాజకీయ పరంగా అప్పట్.
1: మేడం, ఒక రాజకీయ నాయకుడిగా చీఫ్ మినిస్టర్ గా ఆయన సర్వ్ చేశారు, ఎన్నో వండర్ఫుల్ మినిస్ట్రీస్ కూడా హెడ్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎంత వెల్ఫేర్ పర్స్పెక్టివ్ లో స్టేట్స్ మ్యాన్ గా ఉన్నా గానీ బ్రిక్ ప్యాక్స్ వస్తాయి, ఎన్నో విమర్శలు వస్తాయి, మంచి చేయడానికి పోతే ఏదో అవుతుంది, ఇలాంటివన్నీ అంటే ఒక చిన్న వ్యవస్థలోనే బోలెడన్ ఉంటాయి. ఒక దేశానికి నాయకుడిగా ఉంటే ఇంకా బోల్డ్ అని వినుంటారు. మరి వీటన్నిట్లో కూడా పీవీ గారు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేవారు అన్నది పబ్లిక్ సేయింగ్ లో ఉంది. మీరు ఇందాక అన్నారు కదా స్థిత ప్రజ్ఞత అని, అది ఎలా సాధ్యమైంది ఆయనకి? డిడ్ హీ హ్యావ్ ఎనీ అంటే ఒక ఆధ్యాత్మికంగానా లేకపోతే ఇంకో రకంగా ఆయన బ్యాలెన్స్ తెచ్చుకునేవారా?
0: అందుకే ఆయన పివి నరసింహారావు గారు అయినరు, నేను నీ వారికైనా నేను వాణిదేవి, అదే ఆయనలో గొప్పతనం. అది చాలా ఇప్పటికి కూడా ఎంత పివి గారి గురించి మనం చదువుకుంటే మాట్లాడుకుంటే అంత ప్రజల్లో కూడా ముందు తరాని వాళ్ళకు కూడా ఓకే మనం కూడా ఇంత నిబద్ధత ఉంటే మనం కూడా సక్సెస్ఫుల్ గా జీవితంలో ఉండొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ పివి గారు. ఎప్పటికీ ఆయనకు మాత్రమే సాధ్యమైంది అది. మనం కూడా అట్లా ప్రయత్నం చేయడానికి మనకు ఒక ఉత్సాహపరచడానికి మనం చదువుకోవాలి, ఆయన గురించి మనం వింటూ ఉండాలి. ఇప్పుడు కూడా స్కూల్ లెవెల్లో, డిఈఓ లెవెల్, అన్ని డిఎస్సి లెవెల్లో అన్ని వాళ్ళు పివి గారి గురించి చాలా ఉన్నాయట, కానీ ఇంకా చాలా రావాలి. పివి గారి గురించి బాగా రావాలి. ఇప్పుడు ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న వాళ్లతో సాధ్యం అనేది కరెక్ట్ కాదు. అధికారంలో లేని వాళ్ళు ప్రతిపక్ష వాళ్లతోని కూడా ఎంతో సత్సంబంధాలు అందరితోని కలుపుకపోతేనే దేశాభివృద్ధి కావచ్చు, సమాజాభివృద్ధి కానీ జరుగుతుంది. అది బాగా నమ్మిన వారే. అందుకనే వాజ్పేయి గారు, పివి గారు, పివి గారి పుస్తకం వాజ్పేయి గారు రిలీజ్ చేసిన, పై గారి పుస్తకం పివి గారు రిలీజ్ చేసినారు. ఇట్లా సత్సంబంధాలు ఉండేవి, అంత మంచి సుతుత్భావక వాతావరణం ఉండేటప్పుడు. ఇప్పుడు అది మృగ్యం అయిపోతుంది. అది పివి గారు మాత్రమే సాధ్యమైన విషయాలు చాలా ఉన్నాయి, అవి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉన్నాయి.
1: అయితే ఎకనామిక్ రిఫార్మ్స్ విషయానికి వస్తే అసలు పొలిటికల్ పిక్చర్ లోనే లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచమంతా అప్పుడు భారతదేశం ఏమైపోతుందా, ఏం జరగబోతుంది అని చూసారు. మోడర్నైజేషన్, మోడర్న్ యాంగిల్ రాజీవ్ గాంధీ గారు తీసుకొస్తున్న టైంలో సడన్ గా ఆయన గతించిపోవడం ద్వారా అసలు ఏమవుతుంది అని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఎకనామిక్ లిబరలైజేషన్, ఇందాక మనం అన్నట్టు సీడ్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆ టైంలోనే వచ్చింది. అసలు దేశ రూపే మారిపోయింది అక్కడి నుంచి అన్ని యాంగిల్స్ లోను. సో దానికి ఎంతో ఇంటలెక్చువల్ డిస్కషన్స్ జరిగి ఉండేవి, చాలా మందితో మాట్లాడుంటారు, ఎంతో మేధోన్మదనం జరుగుంటుంది. వీటి ప్రభావం అంతా మీ మీద ఎలా ఉండేది?
0: చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారిని చూసి చాలా నేర్చుకున్న విషయాల్లో సంస్కరణలు, సంస్కరణల గురించి స్పెషల్లీ. సంస్కరణలు ఏదో ఉంది అది బాగాలేదు, అక్కడ ఏది బాగలేదు దాన్ని సంస్కరించాలి. ఆ సంస్కరించే అంటే ఉన్నదాన్ని బాగు చేయడం అనేది, సంస్కరించడం అనేది ఆయన మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం. మొట్టమొదటి పోర్ట్ఫోలియో శాఖ జైళ్ళ శాఖ వచ్చారు, మాకు జ్ఞాపకం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేది. తను జైళ్ల శాఖ ఏంటి ఖైదీలతోటి అని అనుకున్నాం మేము. ఒకటి చిన్న పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నానేమో, కానీ అందులో ఎంత పెద్ద సంస్కరణ అంటే మనం లోతుగా ఆలోచించేది ఉంటే హ్యూమన్ రిసోర్స్ అంటే హ్యూమన్ పర్సన్ చాలా అవసరం ఈ ప్రపంచానికి అనేది చెప్పినట్టుగా తన ట్రాన్స్ఫర్మేషన్ మనిషిని సంస్కరిస్తే అక్కడ అట్లాంటి ఓపెన్ జైల్ సిస్టమ్ అని పెట్టారు. వాళ్ళకందరికీ తెలుసు జైలు ఎంత దుర్భరమైన జీవితం అని. స్వామి రామానంద తీర్థ కూడా ఒక దగ్గర రాసుకుంటారు, కొన్ని నెలలు ఆయన ఒక చిన్న 7x5 సెల్లో ఉన్నారు కొన్ని నెలలు. పొద్దున ఒక గంట సేపు బయటికి ప్రకృతి కాలకృత్యాల కోసం వదిలేవాడట జైలరు. మామూలుగా ఉన్న వాళ్ళకని సమాజం మీద బయటికి రాగానే ఇంకా కోపం ఉంటుంది, ఇంకా పగ తీర్చుకోవాలని ఉంటుంది. అట్లా కాకుండా ఓపెన్ జైల్ సిస్టమ్ ఓపెన్ గా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఇంకేదన్నా మంచి నేర్చుకోవడానికి అవకాశం, చదువుకోవడానికి అట్లా ఓపెన్ జైల్ సిస్టమ్ ప్రవేశపెట్టినారు. ఇది 62-63 సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా మీ అందరికీ తెలుసు, మామూలుగా ఇప్పటిదాకా 12th క్లాస్ 11th క్లాస్ ఉండేది, మల్టీపర్పస్ అని 12th అనేది, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది హైయర్ ఎడ్యుకేషన్ అని. అప్పటిదాకా తెలుగు చదువుకుని సడన్ గా ఇంగ్లీష్ మీడియం అంటే బీఏ బీకామ్ ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉండేవి. అది చాలా కష్టం హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి, అందరికి భయపడేవాళ్ళు. సో అక్కడితో చదువు మాక్సిమం 12th క్లాస్ చదువుకుని ఆ తర్వాత ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకుని అయిపోయి వంటలు చేసుకునేటకు జీవితం అయిపోయేది. కానీ తెలుగు మీడియం ప్రవేశపెట్టినారు, డిగ్రీ లెవెల్లో తెలుగు మీడియం, పీజీ లెవెల్లో తెలుగు మీడియం. మరి తెలుగు మీడియంలో వస్తే ఈ పుస్తకాలన్నీ తెలుగులో ఎట్ట రాస్తారు, ఎవరు రాస్తారు? దానికి తెలుగు అకాడమీని స్థాపించి తెలుగు

0: పుస్తకాలను ప్రచురించి ఇప్పటికి కూడా ప్రచురిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా పుస్తకాలు ఇంకా ప్రచురిస్తున్నది. ఎక్కువ ఇంటర్మీడియట్ పుస్తకాలన్నీ వాళ్లే ప్రింట్ చేస్తున్నారు. అలాంటి ఒక సౌకర్యం తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టినారు. ఇంటర్మీడియట్ స్థాయిలో ఎడ్యుకేషన్ అప్పుడు ప్రవేశపెట్టినారు. గురుకుల పాఠశాలలు అప్పుడు, అట్లాగే నవోదయ ఆ తర్వాత, ఆఫ్ కోర్స్ ఫార్మింగ్ మళ్ళీ హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత నవోదయ పాఠశాలను, జవహర్ పాఠశాలను ఇవాళన్నీ అంటే విద్యాపరంగా ఆయన చేసిన సంస్కరణ చెప్పుకోవచ్చు. స్పెషల్లీ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళు పోలీస్ కమిషనర్స్, ఐపీఎస్లు, ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వాట్ నాట్, ఎక్కడికి పోతే అక్కడ మేము సర్వేలో చదువుకున్నామండి, ఇంకెక్కడో చదువుకున్నామని చెప్తారు. పాపం వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చి చెప్తారు, నాన్నగారి భిక్ష అండి అట్లా. అంటే మీరు చదువుకున్నారు కదా, నాన్నగారి భిక్ష అయినా చదువుకునే వాళ్ళు ఉండాలి. అంటే గ్రామీణ విద్యార్థులు కూడా తెలివి గల వాళ్ళు, చదువుకునే అవకాశాలు కల్పించే ఒక గొప్ప విద్యా సంస్కరణలు చేశారు తన విద్యారంగంలో. అట్లాగే ఫారిన్ మినిస్ట్రీలు కూడా ప్రతి అలీండ్ సమావేశాల్లో, నాన్ అలైండ్ మూవ్మెంట్ లో మేజర్ రోల్ ప్లే చేస్తారు. తన భాషాపరంగా కావచ్చు, విద్వత్తు వల్ల కావచ్చు, అనేక విషయాల్లో కొంచెం సహనం అనేది చాలా అవసరం. ఎదుటి మనిషి మాట్లాడడానికి రియాక్ట్ కావడం కాదు, ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం వినడం, శ్రద్ధగా వినడం, దాన్ని ఆలోచించడం, తర్వాత సమస్యను పూరించడం అనేది, అంటే కరెక్ట్ గా పూరించడం అనేది ఆయనకు వచ్చిన గొప్ప విద్య. ఇలా అంచెలంచెలుగా తను ఎదిగిపోతున్నారు. ఈ అన్ని సంస్కరణలు ఒకెత్తైతే భూ సంస్కరణలు, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే భూ సంస్కరణలు,
1: ఎకనామిక్ రిఫార్మ్స్.
0: ముఖ్యమంత్రిగా తనకు తెలుసు భూ సంస్కరణలు చేసే అంటే తనకు ప్రాబ్లం అవుతుందని తెలియదా? తెలుసు తనకి. అయినా హీ వాంటెడ్ టు
1: రెసిస్టెన్స్
0: వస్తుంది, తను తట్టుకుంటాను, తట్టుకోలేకున్నా పర్వాలేదు, తప్పకుండా అది అమలు చేయాలి అని ఒక పెద్ద పట్టుదలతోనే అది స్టార్ట్ చేసినారు. ఒక 100 ఎకరాలు ఉంటది ఒక భూస్వామికి, 100 ఎకరాలు దున్నగలరా? నిజంగా దున్నలేరు. నిజంగా ప్రాక్టికల్ చూసి అంటే 1 ఎకరం కూడా మనం ఖచ్చితంగా పనిచేయలేము మనం. నిజంగా నేను కూడా, నాకు చెట్లు అంటే ఇష్టం, నేను కూడా వ్యవసాయం చేస్తాను. 1 ఎకరం కాదు కదా, 0.5 ఎకరంలో నేను ఒక రోజు చేస్తే 2 రోజు పడుకుంటాను తప్పకుండా. మీకు ఎంత మీకు తెలిసినా కూడా 1/2 ఎకర్, 0.5 ఎకరం కూడా మనం నడవలేము. అట్లాంటిది 100 ఎకరాల భూస్వామి ఎప్పుడూ పోడు, కానీ అందులో అందరూ పాలేరేళ్లే పనిచేస్తుంటారు, లేబరే పనిచేస్తుంటారు. రైతు కూలీలు కాదు, రైతు కావాలి, కూలీ రైతులాగా కావాలి అనే ఒక ఉద్దేశంతో అది చిన్న సన్నకారు రైతులకు హెల్ప్ చేయాలి, రైతులను తయారు చేయాలని ఒక భావంతో ఈ సంస్కరణలు పెట్టినారు. ఆ సంస్కరణల వల్ల భూస్వాములందరూ ఏకమై తనకు చాలా తిప్పలు పెట్టినారు, నో డౌట్ అబౌట్. ఫైనలీ హీ రిజైన్డ్ హిస్ జాబ్. 18 నెలల ముఖ్యమంత్రి టైంలోనే ఆయన కావలసిన అన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినారు. భూ సంస్కరణలు అన్నిటికన్నా గొప్పవి.
1: అన్ని ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ తీసుకున్నారు మేడం, హైలీ రిఫర్మేటివ్ అండ్ ఫ్యూచరిస్టిక్. మేడం, ఇంత సీరియస్ స్టేట్స్ మ్యాన్ కి కూడా ఒక దేర్ విల్ బి అ చైల్డ్ ఇన్ హిమ్, అది మీరే చూసుంటారు. మీ నాన్నగారితోటి స్పెషల్ అనుభవాలు ఏమన్నా మాతో పంచుకోగలరా?
0: పిల్లలతోనే పిల్లల్లాగా కలిసిపోయేవారు. సమ్మర్ వెకేషన్ వచ్చేది ఉంటే ఇంకా ఎప్పుడు వెకేషన్ స్టార్ట్ అవుతుంది అని మాకు ఫోన్ వచ్చేది. చెప్పంగానే నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా వదిన గారు, మా చెల్లెలు అందరూ కలిసి 20 మందిని దాదాపు ఢిల్లీ వెళ్లేవాళ్ళం. అక్కడ మా కోసం ప్రోగ్రామ్స్ తయారు చేసేవాళ్ళు, మీరు షిమ్లా వెళ్తారా, లేకుంటే జైపూర్ వెళ్తారా, లేకుంటే ఇటు వెళ్తారా, అట్లా అందరం కలిసి కూర్చుని సామూహికంగా అలా పోయి యాత్రలు చేయమని చెప్పేవారు. దేశం ఏంటిది, దేశకాల మన పరిస్థితులు ఏంటి అని తెలవాలంటే ట్రావెలింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ కి బాగా ఎంకరేజ్ చేసేవారు, పిల్లలందరినీ మమ్మల్ని పంపించేవారు. వచ్చిన తర్వాత పిల్లలందరితో కూర్చుని పెట్టుకుని వ్యాసం రాయించేవారు. జైపూర్ వెళ్ళాల్సిన రచలో జైపూర్ ఎంత దూరం ఉంది, జైపూర్ లో నువ్వేం చూసావా, అందరూ రాసేవాళ్ళు, తప్పు రాసేవాళ్ళు, ఏదైనా సరే అందులో వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చేవారు. ఏది బాగుంది అని చెప్పేవారు, అది నువ్వు బాగా రాసినవి, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అని. ఇంతేకాదు, పిల్లలతోని అసలు కన్నా వడ్డీ ఇష్టం అన్నట్టుగా మన వాళ్ళు మన వాళ్ళతో చాలా ఇష్టంగా మాట్లాడేవారు. మా పిల్లలు కొందరు డాన్స్ చేసేవాళ్ళు, ఇద్దరు అరే డాన్స్ చేయవద్దు. తర్వాత ఐటమ్ తెలియంది లేదు, అన్నీ తెలియదు, భామనే సత్య భామనే అని మా అమ్మాయి చేసేది. అరే అది చేయవే డాన్స్, ఇంకొక అమ్మాయి చక్కగా నటువంగా అని చెప్పేది. అయితే తను వీడియో తీస్తున్న, ఫోటో తీస్తున్న క్షణాలు ఇవన్నీ మధురమైన క్షణాలు. అంటే మామూలుగా ఫ్యామిలీలో తాతగారు నాన్నగారు ఎట్లుంటారో అట్లాగే ఉండేవారని మొదటి నుంచి చెప్పాను కదా. షటిల్ ఆడదామని షటిల్ కోర్ట్ ఉండేది ఇంట్లో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అందరితోనే షటిల్ ఆడేవారు. తను అలసిపోయేవారు కదా, మేమందరం అలసిపోయేవారు. అట్లా పిల్లల్లో పిల్లలతో కలిసిపోయారు. చెస్ అంటే క్యారమ్స్ అన్ని ఇంట్లో ఉండేవి. ఎప్పుడు ఎప్పుడు ఆడుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, ప్రయాణాలు చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ఆయన చూసేమే నేర్చుకున్నాను.
1: మేడం, మీరు చెప్తూ ఉంటే పివి నరసింహారావు గారి లైఫ్ నుంచి కేవలం పాలసీ మేకింగ్, లీడర్షిప్

0: క్వాలిటీసే కాదు, ఫ్యామిలీని వర్క్ని బ్యాలెన్స్ చేయడము, ఫ్యామిలీ టైం ఇవ్వడం, వాల్యూస్,
1: స్పెషల్లీ వాల్యూస్,
0: ఎంపతి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. హీస్ అ బుక్ ఆల్ టుగెదర్. మేడం, ఎన్నో రకాల కథలు పివి గారి గురించి వినుంటారు, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ ఆయనని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు?
1: ఫ్యూచర్ జనరేషన్ పివి గారిని పివి గారి లాగానే గుర్తుపెట్టుకోండి. నా భూతో నా భవిష్యత్, అట్లాంటి భారతరత్న మహారచయిత, జాతిరత్న అన్నారు పాపం. జాతిరత్న అని ఇప్పటికీ మనం అందరం అనుకుందాం. చెన్నకేశవరెడ్డి గారు అని మంచి రైటర్, ఆయన పుస్తకానికి జాతిరత్న అని పెట్టుకున్నారు. అలాంటి మహానుభావుడి గురించి తెలుసుకోవడమే అంటే ఒక మనిషిలో ఇన్ని శక్తులు భగవంతుడు ప్రవేశపెట్టినాడు, కానీ మనమే దాన్ని వాడుకోవడం లేదు. బ్రెయిన్ అందరికీ భగవంతుడు సమానంగా ఇచ్చినాడు, పివి గారు కరెక్ట్గా వాడుకున్నారు అంతే. ఒక అధికారం ఇస్తారు ప్రజలకు సేవ చేయమని, అందరం కరెక్ట్గా నిజాయితీగా మనం ప్రజల సేవ కోసమనే మనం ఉపయోగించుకోవాలి. ప్రజలకు సేవ చేయడం అనేది ఒక పెద్ద అవకాశం, దానికి ఒక అధికారం వచ్చింది. ప్రజలకు ఏం ఉపయోగమో అదే చేయాలి, దానికి మళ్ళా ఎటువంటి ప్రచారాలు ఏమీ అవసరం లేదు. నువ్వు నిజాయితీగా ఆ పని చేసేది ఉంటే తరతరాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. తను చేసిన సంస్కరణలే, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణల గురించి మనం మాట్లాడుకోలేదు. ఆర్థిక సంస్కరణలు ఇప్పటిదాకా ప్రపంచం అంతా అల్లకల్లోలమైతుంది, అన్ని దేశాలు అల్లకల్లోలమైతున్నాయి. మనం నిబ్బరంగానే ఉన్నాం కదా, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన వేసిన పునాదులే కదా. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా పివి గారిని జ్ఞాపకం ఉంచుకోవాలంటే పివి గారి గురించి చదవాల్సిందే, పివి గారి గురించి తెలుసుకోవాల్సిందే. పివి గారిలాగా మనం నిబ్బరంగా ఉండాల్సిందే, నిజాయితీగా ఉండాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యం, షార్ట్ కట్స్ ఏమీ లేవు జీవితంలో. ఒక వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వము ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు చేసిన పనుల వల్లనే గుర్తుపెట్టుకుంటాం. రాజ్యసభలో కావచ్చు, తర్వాత పార్లమెంట్లో కావచ్చు, తెలంగాణలో అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా సరే గురుకుల పాఠశాలలు అనగానే పివి గారి జ్ఞాపకం వచ్చేస్తారు. ఎందుకంత జ్ఞాపకం? మరి వాళ్ళు చేసిన కార్యక్రమాలు, భూ సంస్కరణలు అనగానే ఫస్ట్ పివి గారే జ్ఞాపకం వస్తారు. ఇలాంటి ఇంకా వాళ్ళు అవాయిడ్ చేయలేరు. ఎంత ద్వేషం ఉన్నా కూడా ఆ పొజిషన్ లో ఉన్నా గానీ ఆయన పేరు ఉచ్చరించకుండా ఆ టాపిక్ మొదలే కాదు. సో అట్లా గుర్తుంచుకోవాలంటే అంత నిజాయితీగా పనిచేయాలి.
0: మేడం, పివి నరసింహారావు గారు పరమపదించిన 20 సంవత్సరాల తర్వాత ఆయనకి భారతరత్న వచ్చింది. కుటుంబ పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా వాట్ వర్ యువర్ ఫస్ట్ రిఫ్లెక్షన్స్ మీరు విన్న తర్వాత?
1: ఇక ఈ జీవితంలో నేను అవార్డు ఇస్తుంటే మేము చూడలేమో, ప్రకటించడం మేము వినలేమో అనుకున్నా, అది ఆ టైంలో నిజంగా మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పివి గారి గురించి ఆ రోజంతా చర్చించినారు. అక్కడ తీసుకుని ఒక రికమెండేషన్, ఇక్కడ నుంచి ఒక రెజల్యూషన్ లాగా వాళ్ళు మొత్తం అసెంబ్లీలో మూవ్ చేసినారు. ఆ తర్వాత శత జయంతి ఉత్సవాలు మనందరికీ తెలుసు, దేశాలు దాదాపు 45 దేశాల్లో నేనే జూమ్ మీటింగ్లో అటెండ్ అయినా. అప్పుడంతా కరోనా కాలం కనుక మనకి హాల్ మీటింగ్స్ చాలా తక్కువ ఉండే, సో జూమ్ మీటింగ్సే నేను 48 దాకా నేను అటెండ్ చేసినాను ఎన్నో దేశాల్లో. హైదరాబాద్లో, తెలంగాణలోనే కాదు, ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా పివి గారి శత జయంతి ఉత్సవాల బ్యానర్స్, వాటి ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చూశాను నేను.
0: ఆకాశవాణి
1: సీరియస్ ప్రతిరోజు పివి గారి గురించి ఒక వక్త మాట్లాడేవాళ్ళు. ఒక సైంటిస్ట్ కావచ్చు, రైటర్ కావచ్చు, పోయెట్ కావచ్చు, కళాకారుడు కావచ్చు, రకరకాల సంబంధించిన వ్యక్తులు, రంగాలకు సంబంధించిన వ్యక్తులు పివి గారి గురించి వాళ్ల వాళ్ళ అభిప్రాయాలు అట్లా ప్రోత్సహించినారు. ఒక 360 రోజులు దాదాపు ఒక పేపర్లో ఆర్టికల్స్ కూడా వచ్చేవి, వాళ్ళ వాళ్ళ దృక్పథాలు రాసేవారు. ఆ దానికోసం ఆ పేపర్ చదివిన పాఠకులు కూడా ఉన్నారు నాకు. అట్లా దివ్యంగా గొప్పగా చేసినారు. సో ఏ పార్టీలోనైతే సేవలు అందించినారో ఆ పార్టీ గుర్తించినా గుర్తించకపోయినా పివి గారు విశ్వమానవులు. ఒక్క తెలంగాణకే పరిమితము, ఒక్క ఆంధ్ర తెలుగు వాళ్ళకే పరిమితం కాదు, భారతదేశానికే కాదు, విశ్వమానవులు అని నేను చెప్తాను. అటువంటి మహానుభావుడు ఆయనే. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న ప్రకటించడం, ఓ మా ఇంట్లోనైతే, మా ఇంట్లో ఏంటి, ఆయన అభిమానులందరూ ఇప్పటికీ కూడా ఫోన్ చేసి, ఇప్పుడే నిన్ననే వచ్చింది మా భారతరత్న అన్నంత గొప్పగా వాళ్ళు ఉత్సాహంగా మాట్లాడతారు మాతో. సో అది లేట్ అయింది, లేట్ హై దురుస్తాయా దురుస్తాయా అన్నట్టుగా తెలంగాణలో మన తెలుగులో మాట్లాడే వాళ్ళు భారతరత్న మొదటిసారి కదా. తెలంగాణ సౌత్ ఇండియా నుంచి దక్షిణాది నుంచి కూడా వచ్చిన ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి కదా. దక్షిణాది అంటే కొంచెం మనకు దక్షిణాది లాగానే ఉండేది, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అది ఎప్పటికీ డిఫరెన్స్ ఉండేది. ఆ డిఫరెన్స్ ని అంత సమానం చేసింది పివి గారే, దానికి ఇక్కడికి బ్రిడ్జ్ వేసింది.
0: మేడం, మీరు పివి గారి గురించి చెప్తుంటే నాకు ఇంకా ఇంకా ఇంకా చాలా విషయాలు వినాలి అని అనిపిస్తుంది. మీకు చెప్పిన సమయం కంటే కొంచెం ఎక్కువ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చివరిగా ఒక్క ప్రశ్న మేడం, మీరెన్నో

0: విషయాలు మీ నాన్నగారి నుంచి వినుంటారు. ఆయన వారసురాలిగా అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా రచనా వ్యాసంగంలోను అలా ఆర్ట్స్ లోను మీ ప్రెజెన్స్ ఉంది. మీరు ఆయన చెప్పే విషయాల్లో మిమ్మల్ని డ్రైవ్ చేసే ఒక్క విషయం ఏంటి అంటే ఏం చెప్తారు?
1: తనకు తెలియని రంగం లేదు. వ్యవసాయం తీసుకోండి, వ్యవసాయంలో ఉన్న అనేక విషయాలు చెప్తారు. ఆ వ్యవసాయ రంగంలో ఉన్న ఒక శాస్త్రజ్ఞుడిని తెలియని విషయాలు కూడా ఆయనే ఏదో అడుగుతారు. వీడు అంట గంట సేపు మాట్లాడతారు ఆ శాస్త్రజ్ఞుడు. ఈయన ఒక క్వశ్చన్ వేయంగానే మళ్ళీ గాబరా పడిపోతారు. అంటే అంత లోతుగా అధ్యయనం చేస్తారు ఒక వ్యవసాయ రంగం. అట్లా ఒక ఫోటోగ్రాఫర్ అమ్మా. ఫోటోగ్రఫీ ఈజ్ హిజ్ ప్యాషన్. అయితే ఏదన్నా పోతాం అంటే మొట్టమొదటి కెమెరా బ్యాగ్లో పెట్టుకుంటారు అన్నట్టు. కొత్త కెమెరా అనుకోగానే పాత కెమెరా నాకు ఇచ్చేస్తారు. సో అట్లా తెలియని రంగం అంటూ లేదు అసలు. అట్లాగే క్రియేటివిటీని బాగా ప్రోత్సహించేవారు. ఇప్పటిదాకా పిల్లలు డాన్స్ చేస్తుంటే పాటలు వింటుంటే ఆయన ఎట్లా ప్రోత్సహించారు. అట్లాగే నేను కూడా పెద్ద చదువులో గొప్ప నేను మేధావిని కాదు. నేను క్లాస్లో మార్కుల వెనుక ఎప్పుడు పడలేదు. ఆయన ఎప్పుడు మార్కులు ఇన్ని తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అట్లాంటివి కూడా ఎప్పుడు అనేవారు కాదు. ఫస్ట్ క్లాస్ వచ్చినా టెన్త్ ర్యాంక్ వచ్చినా పెద్ద ఏమి పట్టించుకునేవారు. మామూలుగా ఇట్లా సైన్ చేసి పంపించారు రిపోర్ట్ కార్డులో. కానీ మా నాన్నగారి ఆఫీస్ రూమ్ పక్కనే ఒక చిన్న గది పెద్దగానే ఉండింది. అందులో కొంచెం ఏమి ఉండేది కాదు. అక్కడ నేను ఒక స్టూడియో లాగా ఏర్పాటు చేసుకున్నా. ఆర్టిస్ట్ కదా, సితార్ క్లాస్ ఉండేది. సితార్ మాస్టర్ వచ్చి సితార్ చెప్పేవారు. తబ్లీ ఇష్టకూడదు అని ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత పెయింటింగ్ చేసుకునేవాళ్ళు. నా ఫస్ట్ కార్యక్రమం నాకు బాగా జ్ఞాపకం. నేను మూడ్స్ ఆఫ్ రాగాస్ అని దాని అంటే రాగం బాగా పెట్టుకుని ఎట్లా వస్తే అట్లా అంటే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అట్లా నీకు ఎట్లా వస్తే అట్లా చెయ్యి అని మా గురువుగారు చెప్తారు. సరే ఎట్లా వస్తే అట్లా దిట్ విల్ బికమ్ టర్న్ అవుట్ విడే బ్యూటిఫుల్ పెయింటింగ్ అబ్స్ట్రాక్ట్. అట్లా ఒక థాట్ పెట్టుకుని ఒక రాగం పెట్టుకుని మనం దాన్ని పెయింటింగ్ చేయడం. భైరవి రాగము ఏదో ఒక రాగం పెట్టుకోవడం. అట్లా నాకు తెలియదు పక్కనే బాపు ఉన్నారా లేదా అనే సంగతి తెలియదు. అంటే ఒకసారి పెయింటింగ్ లోకి వెళ్ళిపోయినాం అంటే మ్యూజిక్ లో వెళ్ళి మీ అందరికీ అనుభవమే కనుక బయట ప్రపంచం మనం మర్చిపోతాం. సడన్ గా జ్ఞాపకం వచ్చేసి లేకుంటే అరగంట అయిపోయిన తర్వాత సారీ నానా మీకు ఇబ్బంది అయిందండి. లేదు తుమారా నీ రియాజ్ బాగా నడుస్తుంది కదా అడవాలండి. అంటే యూజ్ టు ఎంజాయ్ వెన్ మై ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ దెన్ ఇట్ ఈస్ ఎ బూస్ట్ ఫర్ మీ. నాకు కూడా ఎట్లా అంటే ఇంకా చేయాలనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది కదా. అట్లా అంతేకాదు నా ఎగ్జిబిషన్ అవుతున్నప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నావు ఎన్ని పెయింటింగ్ చేసినావు అన్నారు. ఊరికే పక్కనే ఉన్నాను కనుక నేను ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నా కళాభవన్ పక్కనే కళాభవన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది చక్కగా మంచి గ్యాలరీ ఉండేది. ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నానంటే తన ఫ్రెండ్ పీటీ రెడ్డి గారు అంటే తన ఫ్రెండ్స్ అందరు ఎట్లా అంటారు కళాకారులు అప్పుడు పీటీ రెడ్డి గారు గొప్పవారు అప్పుడు.
2: మీరు ఇంతవరకు బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా శ్రీమతి సురభి వాణీదేవి గారితో శ్రీమతి నీహారా కానేటి గారి పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 10:50 వస్తుంది. క్షమించాలి, 10:50 దాటి 15 సెకండ్లు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొత్త తరం వేగవంతమైన పెట్రోల్ నౌక ఐసీజీఎస్ అక్షయ్ నిన్న గోవాలో భారత తీర రక్షక దళంలో చేరింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందించి నిర్మించిన ఈ నౌక స్వదేశీ నౌకా నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా నిలిచింది. చైనా తయారీ బాణాసంచ భారత్లోకి అక్రమంగా దిగుమతి చేయాలన్న రెండు ప్రయత్నాలను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిఆర్ఐ విఫలం చేసింది. చెన్నై పోర్టు ద్వారా చైనా నుండి వచ్చిన 2 40 అడుగుల కంటైనర్లను డిఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేపట్టే భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సలహాపత్రాన్ని జారీ చేసింది. చైనాకు వెళ్లడానికి అవసరమైన ఎంట్రీ పర్మిట్లు, వీసాలు లేకుండానే కైలాస్ మానస్ సరోవర యాత్రకు బయలుదేరి నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుండి సహాయం కోసం తమకు అభ్యర్థనలు వచ్చినట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జూలై 15వ తేదీ నుండి ప్రారంభం కానుంది. పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశం

సం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం కొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత కాన్గల్ మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డులో హ్యామ్ రోడ్ ప్రాజెక్టుల కోసం పైలాన్ను ఆవిష్కరిస్తారు. సారిస్కా టైగర్ రిజర్వ్లో పులుల పునఃప్రవేశానికి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దేశ ప్రజలను ప్రకృతి ప్రేమికులను అభినందించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్లు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు, మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు, డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులు

మిత్రులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000ల కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో

ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది

నలందా విశ్వవిద్యాలయం మన వేల సంవత్సరాల పురాతన నలందా విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. రెండేళ్ల క్రితం నలందా విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలందా విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలందా విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలందా యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి.
మేఘ

మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలంపాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించటం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్లి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కాని మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరిమణులు.
పేవరా.

0: సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది, ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తోన్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. మీ అందరికీ అవతరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీషాయిలు. ఫైనల్గా సండే వచ్చేసిందబ్బా. వారం మొత్తం కష్టపడి పని చేస్తే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా. పిల్లలు కూడా అంతేగా, సండే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆడుకోవాలి అనుకుంటారు కదా. తీరా ఆ సండే వచ్చేసరికి పెద్దవారికేమో ఏదో ఒక పని ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఈ పిల్లల గోండ్లు ఏంట్రా అబ్బా అనుకుంటారు కదా. అంతేగా, సో బేసికల్లీ మనం అందరం వారం మొత్తం మెస్ని సండే రోజు క్లీన్ చేస్తాం కదా. అయితే అలానే నేను కూడా మీకోసం ఈ వారం ఏం జరిగిందో మొత్తం భారతదేశంలో, దాంట్లో మీకోసం కొన్ని వార్తలు పట్టుకుని వచ్చేసిన. చూద్దామా మరి ఈ వారం మొత్తం ఏం జరిగిందో. మొదటిగా, భారత్ అమెరికా వాణిజ్య చర్చలు మళ్ళీ వేగం, ఉద్యోగాలపై ఏం ప్రభావం చూపిస్తుందో చూద్దామా. అయితే జూన్ 22న అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక చర్చలు జరిగాయన్నమాట. భారత్ ఇతర ఏషియా దేశాలతో పోలిస్తే తమ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మెరుగైన టారిఫ్ ప్రయోజనం కావాలని కోరుతుంది. మరోవైపు అమెరికా కూడా కొన్ని రంగాలలో భారత్ మార్కెట్కు మరింత ప్రాప్యత కోరుకుంటుందన్నమాట. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు ఈ చర్చలు మన జీవితానికి ఎలా ముఖ్యం. సో ఉదాహరణకి హైదరాబాద్లో తయారైన ఔషధాలు ఉన్నాయనుకోండి, తిరుపూర్లో తయారైన దుస్తులు, సూరత్లో ఆభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. టారిఫ్ తగ్గితే ఈ వస్తువులు అక్కడ పోటీ ధరలకు అమ్మబడతాయి, దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఉద్యోగాల అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ప్రైవేట్ రంగం వృద్ధి మందగించిందనమాట. అంటే ఇప్పుడు మొన్న PMI రిపోర్ట్ ఏం చెబుతుందో చూద్దాం. మనం తరచూ వింటూ ఉంటాం కదా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, కానీ ఆ అభివృద్ధి

0: వయోవృద్ధిని ఎలా కొలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అందులో ఒక ముఖ్యమైన సూచిక పిఎంఐ, అంటే పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్. ఇది పరిశ్రమలు, సేవా రంగాల్లో కొత్త ఆర్డర్లు పెరుగుతున్నాయా, ఉత్పత్తి ఎలా ఉంది, కంపెనీ ఉద్యోగాలను తీసుకుంటున్నాయా వంటి విషయాలను తెలియజేస్తుంది. ఇక విడుదలైన తాజా పిఎంఐ నివేదికలో ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అంటే భారత్లో ప్రైవేట్ రంగం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ గత 3 నెలల్లో పోలిస్తే జూన్లో వృద్ధి వేగం కొంత తగ్గిందన్నమాట. తయారీ సేవల రంగాలలో డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని నివేదిక తెలియజేస్తుంది. వ్యాపార సంస్థలు భవిష్యత్తు నమ్మకం కూడా జనవరి తర్వాత కనిష్ట స్థాయికి చేరిందని వెల్లడించింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: తర్వాత జూన్ 24 భారత్ యొక్క వాణిజ్య ఒప్పందం అమలు తుది ఏర్పాట్లు ఏంటి? మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే జూన్ 24 కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ జూన్ 25 నుంచి 27 వరకు యూకేలో ఏర్పాటించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పన్ను తగ్గింపు ఎలా అమలు చేయాలి, వ్యాపార నియమాలు ఎలా ఉండాలి, భారత్ నిపుణులు ఉద్యోగాలకు యూకేలో అవకాశాలు ఎలా పెంచాలి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.

0: మేడ్ ఇన్ ఇండియా నౌకను సీషెల్స్కు బహుమతిగా ఇచ్చిన భారత్, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? మేడ్ ఇన్ ఇండియా అని వింటూ ఉంటాం, కానీ ఈసారి భారత్ తయారు చేసిన ఒక నౌక మరో దేశ భద్రత కోసం ఉపయోగపడబోతుంది. సీషెల్స్ పర్యటన సందర్భంగా భారత్లో తయారైన ఫాస్ట్ పెట్రోల్ వెజల్ సీషెల్స్కు అందించింది. ఈ నౌక సముద్ర గస్తీ, అక్రమ రవాణా నిరోధకం, సముద్ర భద్రత శోధన రక్షణ కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది. దీనివల్ల లాభం ఏంటి అంటే, హిందూన్ సముద్రం సురక్షితంగా ఉంటే భారత్కు వచ్చే చమురు, వాణిజ్య సరుకులు, అంతర్జాతీయ నౌకా రవాణా ఇవన్నీ కూడా సురక్షితంగా కొనసాగుతాయి. అంటే ఇది కేవలం ఒక నౌక కాదు, భారత్ సీషెల్ స్నేహానికి ప్రతీకం. జూన్ 26న దేశవ్యాప్తంగా భారీ వర్షాలు హెచ్చరిక. IMD ఎందుకు అప్రమత్తం చేసింది? మీరు ఒకటి గమనించుంటారుగా, ఒక రాష్ట్రంలో ఎండలు, ఇంకొక రాష్ట్రంలో వర్షాలు, మరో చోట వరదలు. అదే పరిస్థితి జూన్ 20న కూడా కనిపించింది. భారత వాతావరణ శాఖ అంటే IMD దేశాల్లోని అనేక రాష్ట్రాలకు భారీ వర్షాలు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్తో పాటు మరో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది కదా. అలాగే కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ వేగంలో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
1: విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను NPS సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ NPS సంచయ్ అంటే ఏంటి?
1: NPS సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే NPS సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి NPS సంచయ్తో.
0: భారత్ చైనా సంబంధాలు కొత్త పరిణామం. గత కొన్నేళ్లుగా భారత్ చైనా సంబంధాలు అంత బాగోలేవని విషయం మన అందరికీ తెలుసు. అయితే జూన్ 22న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ గోయల్, చైనా విదేశాంగ మంత్రి వంగ్ యీ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో శాంతి

0: భవిష్యత్తు సంబంధాలపై ఇద్దరు చర్చించారు. ఈ సమావేశం తర్వాత భారత్ రెండు దేశాల సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కమర్షియల్ ఎల్పిజిపై కేంద్ర కీలక నిర్ణయం చిన్న వ్యాపారులకు ఉరట. గత కొన్ని నెలలుగా భారత్కు వచ్చే ఎల్పిజి సరఫరా తగ్గింది. దీంతో ప్రభుత్వం మొదటిగా ఇంటి వినియోగానికి ఎల్పిజి అందేలా ప్రాధాన్యం ఇచ్చింది కదా. అయితే కమర్షియల్ ఎల్పిజి సరఫరాపై పరిమితులు విధించింది. సో ప్రభుత్వం శుభవార్త చెప్పింది అందరికీ. ఎల్పిజి సరఫరా పరిస్థితి మెరుగుపడిందని, కమర్షియల్ మరియు పారిశ్రామిక వినియోగ చర్యలు కోసం ఈ పరిమితులను తొలగించిందని చెప్పింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన ఎంఎస్ఎంఈ ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: प्रभुत्वं अंदिस्तोन्न भद्रता कवचान्नि देश प्रजलंदरू

0: వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ ఏక్ సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం ఉస్ పర్ 2 లాఖ్ రూపాయే తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై. మేరా ఆప్ సభీ సే ఆగ్రహ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका यह प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమెయిన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: जाना।
1: आशा है कि आज की प्रस्तुति ने आपको ज्ञान, प्रेरणा और मनोरंजन तीनों का सुंदर समागम प्रदान किया होगा। इसी के साथ हमारा आज का विशेष हिंदी कार्यक्रम यहीं संपन्न होता है। मिलते हैं फिर अगले हिंदी कार्यक्रम में इसी तरंग पर। तब तक के लिए सुरभि जैन को दीजिए अनुमति, सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
2: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 1:10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని, అక్కడి ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకోవడం గర్వకారణమని ప్రధానమంత్రి తన 135వ ప్రసంగంలో అన్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. రాష్ట్రంలో ఈవేళ రేపు 17 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
4: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
3: యావత్ ప్రపంచాన్ని భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలను గెలుచుకుని పతకాల పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
4: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
3: ప్రభుత్వం అందిస్తున్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో అన్నారు.
4: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रुपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें.
3: మన పరిసరాల్లో పేరుకుపోయే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు వాటిని పునర్వినియోగానికి అనువుగా మార్చవచ్చని మన దేశ పౌరులు నిరూపిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బావ్రాకు చెందిన కొందరు మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను, ఖాళీ సీసాలను సేకరించి ఇకో బ్రిక్స్ గా మార్చుతున్నారని ఆయన ఉదాహరించారు.
4: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े

0: సాథ్యో కో బధాయి దేతా.
1: గణపతి నవరాత్రులు సమీపిస్తున్నాయని గుర్తు చేస్తూ పర్యావరణ హితమైన వినాయకుల్ని పూజించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను నివారించాలని, ఫలితంగా ప్రకృతి పట్ల మన బాధ్యతను నెరవేర్చగలుగుతామని ప్రధానమంత్రి అన్నారు.
0: గణేష్ జీకి మూర్తియా బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ కి వే మిట్టీ కి మూర్తియో కో ప్రాథమికతా దే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ నా ఖరీదే. మిట్టీ కి మూర్తియా పూజా కే బాద్ సహజ రూప్ సే పానీ మే విలీన్ హో జాతీ హై. ఇస్ సే హమారీ నదియా తాలాబో ఔర్ పర్యావరణ కి రక్షా హోతీ హై.
1: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతను నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని అన్నారు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికన్ అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి సగర్వంగా చెప్పారు.
0: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक का एक देश है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका यह प्रयास बहुत प्रेरक है.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
2: సిరికొండ బలరాం, అది ములుగు. 130 మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది. మహారాష్ట్రలో నాందేడ్లో పెళ్లి వేడుకలలో ఆ ఊరు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనే ఒక ఉద్దేశంతో దాన్ని కల్పించడం జరిగింది.
3: యువత నైపుణ్యం ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, కొత్త ఆలోచనల ద్వారా వారి ఉపాధి పొందుతూ వికసిత భారత్ ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది.
4: పేరు తిరుమలేష్, వనపర్తి జిల్లా. బీహార్ నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృతిని కాపాడే విధంగా వాటికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
5: నా పేరు షణ్ముఖ రాజన్న, సిరిసిల్ల జిల్లా. గణేష్ విగ్రహాలు తయారు చేసే వారు మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం చాలా నచ్చింది. విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నివారించాలని చెప్పడం నచ్చింది.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోలియో వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే లక్ష్యంతో పల్స్ పోలియో కార్యక్రమం ఈ వేళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు బూతుల వారీగా పోలియో చుక్కలు వేస్తున్నారు. రేపు ఎల్లుండి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు మందు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో జూలై 1వ తేదీన అదనంగా 4వ రోజు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపించిన మహానేత అని, ఆయన ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి పివి చూపిన దార్శనికత ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన బాట వేసిందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 4 జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ముందుగా కనగల్ చేరుకుని రాష్ట ప్రభుత్వం దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండకు చేరుకుని తాగునీటి పథకం ఫేజ్ 1కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్టంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వేళ రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల చోరీ జరిగిన మహంకాళ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. 5 సంవత్సరాల్లోపు ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు పోలియో బూస్టర్ డోస్ చుక్కలు వేయించి పోలియో బారిన పడకుండా రక్షించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశ్ సురభి సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చెప్పారు. ములుగు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

0: ఇమ్యునైజేషన్ అధికారి నాగానీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ హరిత పోలియో చుక్కల మందులు వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని ఇది గర్వకారణమని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. రేపు ఎల్లుండు ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం, ఒక ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మనందరికీ సుపరిచితురాలు విద్యావేత్త, ఒక ప్యాషనేట్ ఆర్టిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు, ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు, అలాగే చక్కటి విద్యాసంస్థలు, ఫైన్ ఆర్ట్స్ విద్యాసంస్థ స్థాపించారు. 2021లో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సురభి వాణిదేవి గారు, నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా.
0: సామాజిక సేవలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. 2021వ సంవత్సరం నుంచి ఎంతో యాక్టివ్ గా ప్రజలకి చేరువగా పనిచేస్తున్నారు మేడం. ఇదంతా మీకు పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తే ఖచ్చితంగా. పివి నరసింహారావు గారి కూతురిగా మీరు ఎన్నో ఆయన దగ్గరగా, చాలా దగ్గరగా ఉండి చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, మేనేజ్మెంట్ స్కిల్స్ కానివ్వండి, ప్రజల పట్ల ఒక ఎంపాథెటిక్ పర్స్పెక్టివ్ కానివ్వండి, ఖచ్చితంగా అక్కడి నుంచే వచ్చింటుంది. మరి ఈ రోజు పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ఒక ఉత్సవంగా తరతరాలు భారతదేశ ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. మరి వచ్చే తరాలకి మనం ఎంతో చెప్పాలి ఆయన గురించి. పబ్లిక్ లో తెలిసింది, పుస్తకాల్లో చదివేది, పేపర్లలో వచ్చేది అందరికీ తెలుసు, కానీ మీ నుంచి కొన్ని విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది మేడం. చిన్నప్పుడు మీ తొలి జ్ఞాపకాలు మీ నాన్నగారి గురించి చెప్పండి మేడం.
1: అందరికీ నమస్కారం. శ్రోతలందరికీ 105వ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా నాయన గారిని నాకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి కూడాను ఒక పిక్చర్, స్టార్టింగ్ పిక్చర్ అంటే నా మనసులో బాగా హత్తుకపోయిన దృశ్యం, ఎప్పుడు ఒక పేపర్ చదువుతున్నట్టు లేకుంటే ఒక పుస్తకం, కొత్త పుస్తకం చదువుతున్నట్టు. నిన్నటి పుస్తకం ఇవాళ కాదు, అట్లా పుస్తకాలు మాత్రం చదువుతున్నట్టుగానే అట్లాగే జ్ఞాపకం నాకు.
0: పివి నరసింహారావు గారు అంటే దేశానికి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చిన గొప్ప పొలిటీషియన్, గొప్ప స్టేట్స్మ్యాన్ అని తెలుసు. మరి ఈ పొలిటికల్ జర్నీకి లెగసీ ఏమన్నా ఉందా?
1: అది చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే మా తాతగారి గురించి, సీతారామారావు గారు, పామలపర్తి సీతారామారావు గారు మా తాతగారు, ఆయన ఎప్పుడు మంచి పండితుడు, తర్వాత మంచి వ్యవసాయదారుడు, మంచి శ్రామికుడు. యాక్చువల్లీ చక్కటి పాటలు, కీర్తనలు పాడేవారట ఆ కాలంలో. ఎన్నో పద్యాలు, సుమతి శతకాలు చాలా పాడేవారట. రాజకీయాలకు సంబంధం మాత్రం ఎప్పుడు లేదు, కరణీకం చేసేవాడు. కానీ మరి నాయనగారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు, కానీ నాయకత్వ లక్షణాలు చదువు వల్లనే అని అనుకుంటా, విద్యాభ్యాసం వల్లనే. కానీ విశేషమైన విద్యా తృష్ణ మాత్రం మా తాతగారు, మా నాయనమ్మ గారు, మా పెద్దవాళ్ళందరూ కూడా చెప్పుకోగా మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. మా ఊళ్ళో 2వ తరగతి దాకా వీధి బడి అంతే మా నాయనగారి కాలంలో. మరి 3వ

0: తర్వాత ఎక్కడ చదువుకోవాలి? చదువుకోవాలనే తపన ఇప్పుడు తల్లిదండ్రులకు ఎంతున్నా పిల్లలకు కూడా చదువుకోవాలని ఉండాలి కదా ఆ కాలంలో. ఇమాజిన్ ఒక 100 ఇయర్స్ ఎగో అని. మా అత్తగారు ఊరు పక్కనే, మా మేనత్తగారు ఊరు వేలేరులో, అక్కడ కొంచెం 6th క్లాస్ దాకా ఉండేదే. మా అత్తగారితోనే వెళ్లిపోయినారు. అక్కడ వెళ్లి 3rd, 4th, 5th చదువుకున్నాడు. 6th క్లాస్ మళ్ళీ అక్కడ కూడా అయిపోయింది. మళ్ళీ హనుమకొండకు వెళ్ళినారు, అక్కడ చదువుకున్నారు. అంటే ఆ చదువుకోవాలనే తృష్ణ, ఆ సరస్వతి కటాక్షం ఉంటేనే అట్లా వస్తుందేమో.
1: మీరు అన్నట్టుగా ఆయన కారణ జన్ముడు, ఆ ప్రయాణం అంతా కూడా భగవంతుడే అలా సిద్ధం చేసి ఆయన్ని ప్రిపేర్ చేశారేమో అనిపిస్తుంది.
0: యదా యదా హి ధర్మస్య అని చెప్తారు కదా గీతకారుడు, ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే అప్పుడప్పుడు ఆ కారణ జన్ములు వచ్చి ఈ భూమిని గాని భారతదేశాన్ని గాని రక్షిస్తారేమో అని మనం పెద్దవాళ్ళు అన్న మాట నిజం అనిపిస్తుంది నాకు.
1: ఇప్పుడు హనుమకొండ వరంగల్ లో చూస్తే కేవలం రాజకీయ ప్రవేశం ఉన్న వాళ్లే కాకుండా కళాకారులు, రచయితలు అందరు కూడా ఆ తరం వారు పీవీ గారికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. డేరళ్ళ వేడమాధవ్ గారు రెఫరెన్సెస్, కాళోజీ గారి
0: గురించి, సదాశివరావు గారి గురించి, పాములపర్తి సదాశివరావు గారు మా బాబాయ్ గారు ఉండేవారు. ఇట్లా చదువుకున్న వాళ్ళందరూ, మేధావులందరూ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఎటువంటి పొరపచ్చాలు లేకుంటే, అందరి ధ్యేయం ఒకటే, ఏంటంటే స్వాతంత్ర్యం. వాళ్ళకి ధ్యేయం అంతా ఏ చదువుకున్నా చదువుకోకపోయినా ఇంకే పని చేస్తున్నా, అసలు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఒకటే లక్ష్యం ఏంటిది అంటే స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం రావాలి అనే ఒక తీరని కోరికతోనే వీళ్ళందరినీ కలిపిందేమో నేను అనుకుంటున్నా. ఎక్కువగా వీళ్ళు మాట్లాడేది స్వాతంత్ర్యం గురించే కదా, కాతకి ఏ పని చేసినా కూడా స్వాతంత్ర్యానికి సంబంధించి, ఏ మాట మాట్లాడినా స్వాతంత్ర్యానికి గురించి. కాకతీయ పత్రికలో వీళ్ళందరూ కాళోజీ గారంటే, సదాశివరావు గారంటే వాళ్ళు చేసిన సేవలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ మీడియా చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ ఆ కాలం ప్రింట్ మీడియా ఒక పేపర్ ప్రింట్ చేయాలంటే ఎంత కష్టమైనదో అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క అక్షరం తీసి పెట్టి ఒక పేపర్ తయారు చేయాలి, ప్రింట్ చేయాలంటే ఒక్క న్యూస్ పేపర్ ముద్రణ అట్లా ఉండేది. సో ఆ కాలంలో వీళ్ళు కాకతీయ పత్రికను నడపడం, రాయటం ఒకప్పుడు మేధావి రాస్తాడు, కానీ ప్రింట్ చేయడం ఎట్లా, అది మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్లడం ఎట్లా, మార్కెటింగ్, ప్రజలను ఎట్లా ప్రభావితం చేయగలిగే రచనలు వాళ్ళు చేసేవాళ్ళు.
1: మేడం, అలాగే చాలా భాషల్లో మాట్లాడే వాళ్ళు, ట్రాన్స్లేషన్స్ చేశారు, చక్కటి సాహిత్యం మన తెలుగు సాహిత్యాన్ని హిందీలో, సహస్రఫండ్ అది అసలు ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగ్గ రచన, అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రాన్స్లేషన్. సో అలాంటివి ఎన్నో రచనలు చేశారు. మీరు ఇందాకే చెప్పారు బోలెడన్ని పుస్తకాలు చదివేవాళ్ళు, అసలు ఎలాంటి పుస్తకాలు చదివేవారు పీవీ గారు?
0: ఈ ఒక పుస్తకం ఇష్టమైంది, ఈ పుస్తకాలు చదువుతారు, పదే పదే చదువుతారు, అట్లా అన్ని పుస్తకాలు ఇష్టమే. పుస్తకాల గురించి చెప్పాలంటే మీకు ఒక విషయం మీతో పంచుకోవాలంది. ట్రాన్స్లేషన్ గురించి ముందు చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు రాశారు, నేను అప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. ఆ పుస్తకాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు నాన్నగారు. మా ఇంట్లో ఈ పక్కనే రేడియో స్టేషన్కి చాలా దగ్గర, కూతవిడి దూరంలోనే మా ఇల్లు ఉండేది. ఎక్కడ చూసినా గానీ హిందీ ట్రాన్స్లేషన్, తెలుగు ఏదో ఒక ఏదో ఒక పేజీ కనిపించేది, ఏ మూలకో కనిపించేది. మాకు కూడా ఇట్లా కనిపించింది చదవడం చిన్నప్పటి నుంచి అలవాటే గనక, అక్కడిక్కడ 10వ పేజీ, 15వ పేజీ, 25వ పేజీ అట్లా 1000 పడగలన్నీ చదివి, ఇట్లా కాదులే ఒకసారి పుస్తకం తీసుకుంది. ఎప్పుడు పుస్తకం అడిగినా గాని ఆ హిందీలో ట్రాన్స్లేట్ టైప్ చేస్తుంటాడు చూడు. ఆ టైప్ చేసేవాడు లేదు లేదు ఈ పుస్తకం నా దగ్గర ఉండాలి అని ఇవ్వకపోయేది. అయితే ఆయన లేనప్పుడు సాయంత్రం వెళ్ళిపోతాడు కదా ఆ పుస్తకం. నేను 8వ తరగతిలో మొత్తం ఏకబిగిన ఆ పుస్తకం చదివేసి, ఎంత గొట్టుగా ఉంటుందంటే తెలుగు లాంగ్వేజ్ చాలా చదవడమే కష్టం, అది అంత కష్టమైన తెలుగు భాష. సో అట్లా ఆయనకు ఆ పుస్తకాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినాక సహస్రపణ అని చేసిన తర్వాత ఏదో సన్మానం అవుతుంది ఢిల్లీలో. సత్యనారాయణ గారు అడిగారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, సీనారాయణ రెడ్డి గారిని, ఏదో ఈ హిందీలో ఏమేమో అంటున్నారు, ఏంద్రా ఏంటి, నాకు కొడుకుడు పడ్డం లేదు అని. అంటే ఇది నేను మా నాన్నగారి ద్వారా విన్నమాట. అయితే సహస్రపణ అనే పుస్తకాన్ని పివి నరసింహారావు గారు హిందీలో రాస్తే విశ్వనాథ సత్యనారాయణ అనేవారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అని అనుకుంటున్నారు జనం
1: అని ఊరికే చమత్కారంగా
0: చెప్పారు. అంటే అంత ఖచ్చితంగా మీకు తెలుగులో చదివితే మీరు ఎంత ఆస్వాదించగలరు, హిందీలో కూడా అంత బాగా, అంటే లాంగ్వేజ్ ఇన్ ద పట్ అన్నట్టు. ఆయన లైబ్రరీలో అసలు కాదేది కవిత కనర్హం అన్నట్టుగా ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాల, ఒక 20 లాంగ్వేజెస్ లో ఉన్నాయి కావచ్చు పుస్తకాలు, వేల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ సంపదంతా నా దగ్గరే, ఆ పుస్తకాలన్నీ నా దగ్గర, నేను ఇన్ఛార్జ్ ఫర్ దట్ బుక్స్.
1: మేడం, మీరు మిగతా పిల్లలందరికంటే కూడా ఆయనతో స్పెండ్ చేసే సమయం మీకు ఎక్కువ దక్కింది. ఆ విధంగా మీరు డెఫినెట్ గా అదృష్టవంతులు.

0: యాజ్ అ పబ్లిక్ ఫిగర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ స్టేట్స్ మ్యాన్, ఆయన ప్రజలకి తెలిసిన దానికంటే మీకు వ్యక్తిగతంగా ఆయన ఏంటో తెలుసు. సో అకార్డింగ్ టు యూ మీ నాన్న ఏంటి అంటే ఏం చెప్తారు మీరు?
1: యాక్చువల్లీ రాజకీయాలకు అతీతంగానే ఉండేవారు ఇంట్లో. ఇప్పుడు అందరూ మధ్యతరగతి ఫ్యామిలీస్ లో ఎట్లాగుంటుంది ఎగువ, మా ఇంట్లో కూడా అటువంటి అట్మాస్ఫియర్. మామూలుగా మేము అందరం బళ్లలోకి పోతాం. మా బాబాయ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, ఇంకోరు ఇంకేదో ఉద్యోగం చేస్తున్నారు. అట్లాగే మా నాన్నగారు కూడా అసెంబ్లీకి పోతున్నారు అనుకున్నాం, అంతేగాని ఇదేదో డిఫరెంట్ అని మాకు ఆ చైల్డ్హుడ్ లో మాకు అనిపించలేదు. ఆయన మామూలుగా ఇంట్లో అందరు తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో అట్లాగే ఉన్నారు. ఇంట్లో ఉన్న చుట్టాలను పలకరించడం, పిల్లల్ని పలకరించడం, అందరితో కలిసి భోంచేయడం, స్పెషల్లీ లంచ్ తప్పకుండా అందరితో కలిసి భోంచేసేవారు, తప్పకుండా అందరితో కలిసి ఉండేవారు. ఆ భోజన సమయంలో కావచ్చు, మిగతా పండుగల సమయంలో కావచ్చు, చుట్టాలతోనే అందరితోనే ఆ సంబంధాలన్నీ బాగా అట్లాగే ఉండేవి. మాకేం డిఫరెంట్ గా అనిపించేది కాదు. రాజకీయాలు ఎన్నడూ మాట్లాడేవారు అసలు ఇంట్లో, అక్కడికి ఆఫీస్ వరకే పరిమితం అది.
0: మేజర్ డెసిషన్స్, అసలు మన దేశంలో రిఫర్మేటివ్ చేంజెస్ చాలా, మన రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానివ్వండి, జైళ్ల సంస్కరణలు కానివ్వండి, వైద్య రంగంలో అసలు ఎన్నో మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. వీటి గురించి మీకు అప్పుడు తెలిసేదా? ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు ల్యాండ్ రిఫార్మ్స్ కానివ్వండి, మీకు ఎలా ఉండేది అప్పుడు?
1: చాలా వరకు మేము హై స్కూల్ దాకా, నేను డిగ్రీ లెవెల్ దాకా వచ్చేదాకా కూడా ఎప్పుడు రాజకీయాల గురించి ఎప్పుడు లోపల మాట్లాడేవాళ్లు కాదు, అసలు ఇంట్లో ఎప్పుడు కుటుంబంలో మాట్లాడేవాళ్లు కాదు. పేపర్ చూసేవాళ్ళం, పేపర్ అందరం రాజకీయాలను అందరం ఫాలో అయ్యేవాళ్ళం, ఏమవుతుంది అని తెలిసి అంతవరకు మాత్రం బాగానే తెలుసు. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఎంత జటిలమైన సమస్య అయినా కూడా, మామూలుగా ఇప్పుడు మనం అందరం స్కూల్కి పోతున్నాం కానీ మనకు పరీక్షలు లేనప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంటాం, పరీక్షలు అప్పుడు కొంచెం టెన్షన్ ఉంటాం, కొంచెం సీరియస్గా ఉంటాము, ఎక్కువసేపు చదువుకుంటాము, కాస్త కొంచెం టెన్షన్ ఎగ్జామ్ రాసేదాకా. అంతే కొద్దిగా చేంజ్ అంతే, అది కూడా మనం నోటీస్ చేస్తేనే. కానీ ఏమి స్థితప్రజ్ఞుడు అన్నారు, అందుకే చివరిన గాంధీ భవన్లో గొప్ప కార్యక్రమం చేశారు 2003 అనుకుంటాను. దాంట్లో స్థితప్రజ్ఞ అని బిరుదు అందరూ వాళ్ల ఫ్రెండ్స్ అందరూ కలిసి అవార్డు ఫంక్షన్ కు నేను కూడా వెళ్ళాను.
0: చాలా తక్కువ సమయం స్పెండ్ చేసి ఉండొచ్చు కుటుంబంలో, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా మీనింగ్ఫుల్ టైం,
1: మీనింగ్ఫుల్
0: అని అనిపించింది.
1: క్వాలిటీ టైప్ లైఫ్ మాత్రం ఉంది తప్పక.
0: ఎలాంటి వాల్యూస్ మీకు బోధించేవాళ్ళు మేడం?
1: ఆయన చూసి నేర్చుకున్నాం అంతేగాని, ఆయన కూర్చుని మమ్మల్ని ఇగో ఇది చెయ్యి, ఇది బాగుంటుంది, ఇది బాగాలేదు, ఇది ఎందుకో బాగుంటుంది, అట్లా ఎప్పుడు మాకు ఒక ఒక నిర్బంధం గాని, ఒక ఆజ్ఞ గాని, ఒక తన ఇష్టాన్ని మా మీద రుద్దడం గాని ఇలా ఎప్పుడు జరగలేదమ్మా. కానీ ఆయన చూసి మేము నేర్చుకున్నాం, సింపుల్ గా ఉండడము, మంచిగా మాట్లాడడము, మీనింగ్ఫుల్ గా ఉండడం, మీనింగ్ఫుల్ గా అసలు అర్థం లేని మాటలు మాట్లాడడం కాదు, ఒక ప్రతి క్షణాన్ని కూడా ఒక కన్స్ట్రక్టివ్ గా ఆహార విహారాల్లో అన్నిట్లలో అది పాటించేవారు. ఆ క్రమశిక్షణ
0: డిసిప్లిన్,
1: ఆ డిసిప్లిన్ కనిపించేది. బట్టలు వేసుకుంటుంటే కూడా ఒక్కొక్కసారి
0: చాలా హుందాగా కనపడతారు ఆయన.
1: మరి అంటే ఇవన్నీ ఏమి కూర్చొని మాకు చెప్పలేదు, కూర్చొని బోధించలేదు, చూసి నేర్చుకున్నాం మేము. నిజాయితీగా ఉండడం, ఒక అన్న మాట మీద నిలబడడం, ఇవన్నీ నేను అన్న కదా చేయాలి అంతే. అంటే నేను అన్న కదా చెయ్యాలి అని తన అన్నం అట్లా ఫాలో అయినప్పుడు మనం చూస్తుంటాం, అనుకరిస్తుంటాం. పిల్లలే కదా తల్లిదండ్రులను అనుకరిస్తారు. పుస్తకాల షెల్ఫ్లో చెప్తున్నా కదా, కార్మికులకు సంబంధించిన విషయాలు ఉండేవి అందులో, తర్వాత కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఉండేవి, మరి అవి కూడా చదివేవాళ్ళం మేము. అన్ని అన్ని కథలు ఉండేవి, అన్ని సిద్ధాంతాలు ఉండేవి.
0: మీరు ఆయన జీవితాన్ని ఒక కథగా అనుకుంటే ఆ కథలోని ఏ ఘట్టాలు, ఏ వాల్యూస్ మిమ్మల్ని ఈ రాజకీయ పరంపరలోకి, రచనా పరంపరలోకి నడిపిస్తున్నాయి?
1: యాక్చువల్లీ నేను రాజకీయంగా రావాలని నేను అనుకోలేదు, రాజకీయ అధికారం రావాలి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయనది, ఆయనే జన్మనిచ్చిన, ఆయన వల్లనే నా అస్తిత్వం కదా. ఆయన అనుకరిస్తూ అనుకరిస్తూ సేవాధర్మము అనేది, ప్రజాసేవ అనేది ఒకటి మనసులో అట్లా హత్తుకుపోయింది. నాయన గారు పరమపదించిన తర్వాత 2004 డిసెంబర్ 23 నాడు పరమపదించడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం లోపలే స్వామి రామానందతీర్థ మెమోరియల్ అని నాన్నగారు స్థాపించిందే అది. దానికి అక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ ఒకనాడు నా కళాశాలకు వచ్చారు, మా ఆఫీస్కి. చెప్పారు, అరే సర్ప్రైజ్ చేసినారు నన్ను అన్న, ఏం కావాలి మీరు ఇట్లా వచ్చారు అని అంటే, నువ్వు మాకు పనిచేయాలి, మీకు కమిటీ మెంబర్ లాగా వీ వాంటెడ్ టు టేక్ యూ. అక్కడే మా వారు ఉండరు, నాకు ఇద్ద ఆలోచించాల్సిన అవకాశమే లేకుండా నన్ను మెంబర్ లాగా తీసుకున్నారు. అక్కడ ఏంటి పని అంటే ఎక్కువగా మహిళలను ఉద్దేశించి

0: చిన్నపిల్లలను, విద్యార్థులను, తర్వాత ఇంకా రకరకాల రుగ్మతలు ఉన్నాయి మనకు సమాజంలో, ప్రాబ్లమ్స్ అడ్రస్ తక్కువ ఉన్నాయా మనకు. వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గము, ఒక చర్చలు అక్కడ జరగాలని, దానికి ఒక దశాదిశ నిర్దేశించాలని ఒక మంచి వేదికను రామానంద మెమోరియల్లో ప్రారంభించారు. తన గురువు గారి పేరు స్వామి రామానంద నాన్నగారి గురువు గారు. గురువు గారు పట్ల ఉన్న ఒక గౌరవంతో అక్కడే అది నెలకొల్పడం జరిగింది బేగంపేటలో. అక్కడ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. తర్వాత కాలక్రమేణా నేను ఇప్పుడు అక్కడ సెక్రటరీ లాగా, అక్కడ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నా. సేవాభావం అనేది నాన్న నుంచి నేర్చుకున్నది. మనం బతుకుతూ మన కుటుంబానికి మంచి సౌకర్యం కలిగిస్తూ కూడా మనం ప్రజాసేవ చేయగలం. అది అదృష్టవశాత్తు నా మీద డిపెండెంట్స్ కుటుంబ సభ్యులు ఎవరు లేరు. మమ్మల్ని చూసే కూడా మళ్ళీ మన పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పనిచేసేదంటే నీకు ఆహారం తినే హక్కు అంటారు కార్ల్ మార్క్స్. నువ్వు ఇవాళ భోజనం చేయాలంటే ముందు నేను ఏం చేశాను పని, ఏదైనా మంచి పని చేసుకున్నానా, నాకు గాని నా కుటుంబానికి గాని సమాజానికి గాని పనికిరాని ఏ పని చేయకుంటే ఏం లాభం, ఏదో ఒక పని మంచి పని చేయాలి కదా, ఆ తర్వాత నీకు భుజించే హక్కు ఉంది.
1: పివి గారు రచనల ద్వారా కూడా ప్రజల్లోకి కొంత ఐడియాలజీ తీసుకెళ్లాలనే ప్రయత్నం చాలా చేశారు. ఆయన అనుకోని చేయలేక మధ్యలో ఆపేసిన పుస్తకాలు కానివ్వండి, రచనలు ఏమన్నా ఉన్నాయా?
0: ఇన్సైడర్ ఫస్ట్ వచ్చింది. మొదటి ఇన్సైడర్ చాలా పాపులర్ నవల. అది చాలా మనం నవల అనడానికన్నా మరి స్వీయ చరిత్ర అని రెండిటికి చాలా కష్టమైన ఒక చిన్నటి ఏమంటారు తెరలాగా చెప్పడం కష్టం. తర్వాత వచ్చిన అయోధ్య కూడా తను యాక్చువల్లీ అయోధ్యలో ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాలనుకోడు, ఎందుకంటే చాలా మందికి తెలియదు.
1: హై లెవెల్స్ ఉన్నాయి దాని గురించి,
0: రకరకాల థియరీలు ఉన్నాయి. కానీ అసలైన థియరీ మనం ఆయన రాసిన అయోధ్య చదివితేనే మనకు కరెక్ట్ గా స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే ఇంకా ఇన్సైడర్ 2 ఉంది. ఆ ఇన్సైడర్ 2 వస్తే మనకి ఇంకా బాగా ప్రజలకు చాలా విషయాలు
1: వచ్చే అవకాశం ఉందా?
0: వస్తుంది, తప్పకుండా వస్తుంది. మా కుటుంబ సభ్యులం ప్రయత్నం చేస్తున్నాము.
1: అలాగే ఆయన చాలా భాషల్లో మాట్లాడేవాళ్లు, రాసేవాళ్లు కూడా. సో ఎలా నేర్చుకున్నారు, అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది పివి నరసింహారావు గారు?
0: ఆయన సరస్వతి పుత్రుడు, ముందుగా చెప్పినట్టుగా ఏదో సరస్వతి కటాక్షం అందరికన్నా కొంచెం ఎక్కువ ఉందేమో. అలా 14 భాషలు అనర్గళంగా ఎట్లా మాట్లాడాడు? 14 భాషలలో కవిత్వం చెప్పగలరు, రాయగలరు, ఇది ఏంటో చాలా. ఇంకా సరస్వతి కటాక్షం కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకోగలం? అయితే ఈ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. మనకి కులబలం లేదు, ఖండబలం లేదు, ధనబలం లేదు, ఈ 3 బలాలు లేవు. ఒక్క సరస్వతి కటాక్షం, ఒక్క విద్వత్తు మాత్రమే ఉన్నది. ఆ విద్వత్తుతోనే ఒక మామూలి చిన్న కుగ్రామంలో ఎటువంటి డబ్బు బలం లేని ఒక మామూలు కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఢిల్లీ దాకా పోయి ప్రధానమంత్రిగా, ఇప్పుడు మనకైతే చరిత్రలో ఎక్కడా కనిపించదు. అలా తను ఎర్రకోట మీద ఒక జెండా ఎగరవేస్తా, జాతీయ జెండాను ఎగరవేసే ప్రధానమంత్రి అవుతారంటే విద్వత్తే, ఇంకా వేరే ఇంకా ఎటువంటి లేదు. అట్లా ఫారిన్ మినిస్టర్ లాగా లాంగ్వేజ్ బాగా తోడ్పడతాయి. మన సంస్కృత భాష నేర్చుకుందామా అనే మన రేడియో స్టేషన్ లో మనం ఒక కార్యక్రమం చేసుకుంటాం. కేయూ రాణిన భూషణ్ అంతి భూషణం అని మంచి పద్యంతో స్టార్ట్ అవుతుంది అది, సంస్కృత శ్లోకంతో. వాగ్భూషణం భూషణం అని ఎండ్ అవుతుంది. మంచి మాటతోని గెలుచుకోవచ్చు. అట్లా మరి ప్రపంచ దేశాది నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సౌమ్యంగా, ఎంతో బాగా, ఎంతో జాగ్రత్తగా, మరి ఎటువంటి భావావేశం లేకుండా, అవతల వాళ్లకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాల్సి ఉంటుంది.
1: ఇదంతా కూడా జ్ఞాన సముపార్జన కోసం ఆయన చేసిన ఎఫర్టే.
0: అంతే,
1: భాషలు నేర్చుకోవడం కూడా
0: జ్ఞానమే. ఎప్పుడు ఆయన ఏదో ఒకటి కొత్త నేర్చుకుందామని. ఆయన గారు చాలా సర్ప్రైజ్ అడ్డా, ఏజ్ ఆఫ్ 62 ఇయర్స్ ఈ స్టార్టెడ్ అని కంప్యూటర్. ఢిల్లీలో ఇంతకన్నా పెద్ద గది ఉండేది, అంటే అప్పుడు కంప్యూటర్లు అంత పెద్దగా ఉండేవి, ఫుల్ ఏసీలో ఉండేవి అన్నట్టు. చెప్పులు బయట వదిలేసి మనం జాగ్రత్తగా ఏమాత్రం దుమ్ము పడకుండా ఆ రూమ్ లోకి వెళ్లాలన్నట్టు. ఒకసారి పార్లమెంట్ కు వెళ్తూ వెళ్తూ, ఏ వాణి ఇదిగో నీకోసం పెయింట్ బ్యాండ్ బ్రష్ అని తెచ్చి ఒక సాఫ్ట్వేర్ తెచ్చినాను, ఇది నువ్వు ఫ్లాపీలో ఎక్కిచ్చేసుకో అని అన్నారు. ఇదేంటి, నాకు ఆన్ చేస్తే ఎక్కడ డామున వేలిపోతుందేమో అన్న భయం. ఆ కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లాలంటే క్లీనింగ్ తప్పించి ఇంకా నాకేమీ తెలియదు. అక్కడ బాబాయ్ నాకు రెట్లో సార్, అక్కడ మాన్యువల్ ఉందమ్మా, ఆ మాన్యువల్ చదువుకుంటూ ఆపరేట్ చేయి అంటే ఎంత సింప్లిఫై చేస్తారు చూడు. నిజంగా ఆ రోజంతా అందులో చలికి వణుకుంటూ కూర్చుని అది చేశాను సాయంత్రం దాకా. కానీ సక్సెస్ ఏం కాలేదంటే బొమ్మ వేయడం వచ్చింది కంప్యూటర్ మీద, కానీ సేవ్ చేయ రాలేదు. మళ్ళీ పార్లమెంట్ రాగానే చక్కర వచ్చింది, ఆధార్కే వచ్చింది, ఏం చేసినావు, ఏమేం బొమ్మలు వేసినావు ఇవాళ అని. ఏం బొమ్మలు

0: అన్ని వేస్తూనే ఉన్నా గానీ సేవ్ కావడం లేదు అని అంటే, అరే ఈ బటన్ వస్తే సేవ్ అయిపోయాయి. అంటే ఇంత పెద్ద జటిలమైన విషయాన్ని కూడా చాలా సింపుల్ గా చెప్పడం అనేది, నేర్పించడం అనేది నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలా తను నేర్చుకున్నారు, తను లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఇన్సైడర్ తను టైప్ చేసుకునేవారు. తర్వాత 23rd December నాడు పరమ వధించినారు కదా, December 8th దాకా కూడా ల్యాప్టాప్ మీద పనిచేసుకున్నారు. తర్వాత కంప్యూటర్లో ఏవేవి కొత్త కొత్త లాంగ్వేజెస్ వచ్చినాయి, కొత్త కొత్త జాడ్జెస్ వచ్చినాయి, ఏది సింపుల్ గా మనం ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయచ్చు అనేది అడ్వాన్స్ ఉండేవారు. ఎంత అడ్వాన్స్
1: దట్ ఈస్ వాట్ హీ ఎన్విజన్ ఫర్ అవర్ కంట్రీ. ఈ లిబరలైజేషన్ రిఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంకా ఇంకా లిబరలైజ్ చేస్తూ పోతున్నాం మన ఎకానమీని.
0: అంటే ఒక్కటి రేపు పొద్దునకో ఈ ఎలక్షన్స్ కోసమో ఆలోచించడం కాదు, తరతరాలకు పనికొచ్చేటట్టుగా ఆయన వేసినారు, అటువంటి చేంజెస్ చేసినారు ఆయన.
1: ప్రపంచం ఎంత వొలటైల్ గా ఉన్నా, ప్రపంచ ఆర్థిక రంగం అంతా ఎంత వొలటైల్ గా ఉన్నా, ఇండియాలో మాత్రం ఎకానమీ చాలా స్టేబుల్.
0: చూడండి ఎంత స్టేబుల్ గా ఉంది.
1: ప్రతి భారతీయుడు రుణపడి ఉంటారు పివి నరసింహారావు గారికి.
0: నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలు.
1: మేడం, ఇంత సీరియస్ స్టేట్స్ మ్యాన్ కి కూడా దెర్ విల్ బి అ చైల్డ్ ఇన్ హిమ్, అది మీరే చూసుంటారు. నాన్నగారితో స్పెషల్ అనుభవాలు ఏమన్నా మాతో పంచుకోగలరా?
0: పిల్లలతోనే పిల్లల్లాగా కలిసిపోయేవాడు. సమ్మర్ వెకేషన్ వచ్చేది ఉంటే ఇంకా ఎప్పుడు వెకేషన్ స్టార్ట్ అవుతుంది అని మాకు ఫోన్ వచ్చేది. చెప్పంగానే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, మా వదిన గారు, మా చెల్లెలు అందరూ కలిసి అట్లా అందరం కలిసి కూర్చుని సామూహికంగా అలా పోయి యాత్రలు చేయమని చెప్పేవారు. దేశం ఏంటిది, దేశకాలమాన పరిస్థితులు ఏంటి అని తెలవాలంటే ట్రావెలింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ట్రావెల్కి బాగా ఎంకరేజ్ చేసేవారు, పిల్లలందరినీ పంపించారు, మమ్మల్ని పంపించేవారు. వచ్చిన తర్వాత పిల్లలందరితో కూర్చుని పెట్టుకుని వ్యాసం రాయించేవారు. జైపూర్ వెళ్ళాల్సిన రచలో జైపూర్ ఎంత దూరం ఉంది, జైపూర్లో నువ్వు ఏం చూసావా, అవన్నీ రాసేవాడు. సరే పిల్లలు అందరూ రాసేవాళ్ళు, తప్పు రాసేవాళ్ళు, ఏదైనా సరే అందులో వాళ్ళకి ప్రైజులు ఇచ్చేవారు. ఏది బాగుంది అని చెప్పేవారు, నువ్వు బాగా రాసినావు, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అని. ఇంతేకాదు పిల్లలతోనే అసలు కన్నా వడ్డీ ఇష్టం అన్నట్టుగా మనవాళ్ళు మనవాళ్ళతో చాలా ఇష్టంగా మాట్లాడేవారు. అయితే తను వీడియో తీస్తున్న ఫోటో తీస్తున్న క్షణాలు ఇవన్నీ మధురమైన క్షణాలు. అట్లాగే సాయంత్రం 4 కాగానే, అంటే మామూలుగా ఫ్యామిలీలో తాతగారు నాన్నగారు ఎట్లుంటారో అట్లాగే ఉండేవారని మొదటి నుంచి చెప్పాను కదా. షటిల్ ఆడదామని షటిల్ కోర్ట్ ఉండేది ఇంట్లో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అందరితోనే షటిల్ ఆడేవారు. తను అలసిపోయేవారు కదా, మేము అందరం అలసిపోయేవారు. అట్లా పిల్లల్లో పిల్లలతో కలిసిపోయారు. చెస్ అంటే క్యారమ్స్ అన్ని ఇంట్లో ఉండేవి. ఎప్పుడు ఎప్పుడు ఆడుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, ప్రయాణాలు చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఆయన చూసే మేము నేర్చుకున్నాను.
1: మేడం, మీరు చెప్తూ ఉంటే పివి నరసింహారావు గారి లైఫ్ నుంచి కేవలం పాలసీ మేకింగ్, లీడర్షిప్ క్వాలిటీసే కాదు, ఫ్యామిలీని వర్క్ ని బ్యాలెన్స్ చేయడము, ఫ్యామిలీ టైం ఇవ్వడం, వాల్యూస్,
0: స్పెషల్లీ వాల్యూస్,
1: ఎంపతి, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. హీస్ అ బుక్ ఆల్ టుగెదర్. మేడం, ఎన్నో రకాల కథలు పివి గారి గురించి వినుంటారు, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ ఆయనని ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు?
0: ఫ్యూచర్ జనరేషన్ పివి గారిని పివి గారి లాగానే గుర్తుపెట్టుకోండి. నా భూతో నా భవిష్యత్ అంటే ఒక మనిషిలో ఇన్ని శక్తులు భగవంతుడు ప్రవేశపెట్టినాడు, కానీ మనమే దాన్ని వాడుకోవడం లేదు. బ్రెయిన్ అందరికీ భగవంతుడు సమానంగా ఇచ్చినాడు, పివి గారు కరెక్ట్ గా వాడుకున్నారు అంతే. ఒక అధికారం ఇస్తారు ప్రజలకు సేవ చేయమని, అందరం కరెక్ట్ గా నిజాయితీగా మనం ఆ ప్రజల సేవ కోసమని మనం ఉపయోగించుకోవాలి. ఇంకా అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇంకా ఏదో ఇంకా మంత్ర విద్యలు, తంత్ర విద్యలు, ఇంకేమీ లేదు. ప్రజలకు సేవ చేయడం అనేది ఒక పెద్ద అవకాశం, దానికి ఒక అధికారం వచ్చింది, దాన్ని ఫుల్ గా నిజాయితీగా మనం వాడుకోవడమే. ప్రజలకు ఏం ఉపయోగమో అదే చేయాలి, దానికి మళ్ళా ఎటువంటి ప్రచారాలు ఏమీ అవసరం లేదు. నువ్వు నిజాయితీగా ఆ పని చేసేది ఉంటే తరతరాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇప్పుడు తను చేసిన సంస్కరణలే, ఎస్పెషల్లీ ఆర్థిక సంస్కరణల గురించి మనం మాట్లాడుకోలే. ఆర్థిక సంస్కరణలు ఇప్పటిదాకా ప్రపంచం అంతా అల్లకల్లోలమైతుంది, అన్ని దేశాలు అల్లకల్లోలమైతున్నాయి. మనం నిబ్బరంగానే ఉన్నాం కదా, దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన వేసిన పునాదులే కదా. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఎవరు ఎవరు అని తను ఒక ఎక్స్పర్ట్ తెచ్చుకునేవారు, కానీ ఆయన చూస్ చేసి రత్నాలను వేరుకోవడం అనేది అదే వాళ్లకున్న గొప్ప నైజం కావచ్చు. మన్మోహన్ సింగ్ గారు అట్లా ఎన్నుకోబడిన గొప్ప రత్నమే. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా పివి గారిని జ్ఞాపకం ఉంచుకోవాలంటే పివి గారి గురించి చదవాల్సిందే, పివి గారి గురించి తెలుసుకోవాల్సిందే. వీటికన్నా ముఖ్యం షార్ట్ కట్స్ ఏమీ లేవు జీవితంలో. ఒక వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వము ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు చేసిన పనుల వల్లనే గుర్తుపెట్టుకుంటాం. రాజ్యసభలో కావచ్చు, తర్వాత పార్లమెంట్లో కావచ్చు, తెలంగాణలో అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా సరే గురుకుల పాఠశాలలు అనగానే పివి గారి జ్ఞాపకం

0: చేస్తారు. ఎందుకంత జ్ఞాపకం? అరే వాళ్ళు చేసిన కార్యక్రమాలు, భూ సంస్కరణలు అనగానే ఫస్ట్ పివి గారే జ్ఞాపకం ఇస్తారు. ఇలాంటి ఇంకా వాళ్ళు అవాయిడ్ చేయలేరు. ఎంత ద్వేషం ఉన్నా కూడా ఆ పొజిషన్ లో ఉన్నా గానీ ఆయన పేరు ఉచ్చరించకుండా ఆ టాపిక్ మొదలే కాదు. సో అట్లా గుర్తుంచుకోవాలంటే అంత నిజాయితీగా పనిచేయాలి.
1: మేడం, పివి నరసింహారావు గారు పరమపదించిన 20 సంవత్సరాల తర్వాత ఆయనకి భారతరత్న వచ్చింది. వాట్ వర్ యువర్ ఫస్ట్ రిఫ్లెక్షన్స్ మీరు విన్న తర్వాత?
0: ఇక ఈ జీవితంలో నేను చూడలేమో, భారతరత్న అవార్డు ఇస్తుంటే మేము చూడలేమో, ప్రకటించడం మేము వినలేమో అనుకున్నా. అది ఆ టైంలో నిజంగా మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారు. శత జయంతి ఉత్సవాలు మనందరికీ తెలుసు. దేశాలు దాదాపు 45 దేశాల్లో నేనే జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినా. అప్పుడంతా కరోనా కాలం కనుక మనకి హాల్ మీటింగ్స్ చాలా తక్కువ ఉండే.
1: ఆకాశవాణి
0: సీరియస్ ప్రతిరోజు పివి గారి గురించి ఒక వక్త మాట్లాడేవాళ్ళు. ఒక సైంటిస్ట్ కావచ్చు, రైటర్ కావచ్చు, పోయెట్ కావచ్చు, కళాకారుడు కావచ్చు, రకరకాల సంబంధించిన వ్యక్తులు, రంగాలకు సంబంధించిన వ్యక్తులు పివి గారి గురించి వాళ్ల అభిప్రాయాలు అట్లా ప్రోత్సహించినారు. ఒక 365 రోజులు దాదాపు ఒక పేపర్లో ఆర్టికల్స్ కూడా వచ్చేవి. వాళ్ల దృక్పథాలు రాసేవారు. ఆ దానికోసం ఆ పేపర్ చదివిన పాఠకులు కూడా ఉన్నారు నాకు. అట్లా దివ్యంగా గొప్పగా చేసినారు. పివి గారు విశ్వమానవులు. ఒక్క తెలంగాణకే పరిమితము, ఒక్క తెలుగు వాళ్లకే పరిమితం కాదు, భారతదేశానికే కాదు, విశ్వమానవులు అని నేను చెప్తాను. సో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్నం ప్రకటించడం, ఓ మా ఇంట్లోనైతే, మా ఇంట్లో ఏంటి, ఆయన అభిమానులందరూ ఇప్పటికీ కూడా ఫోన్ చేసి, ఇప్పుడే నిన్ననే వచ్చింది మా భారతరత్న అన్నంత గొప్పగా వాళ్ళు ఉత్సాహంగా మాట్లాడతారు మాతోనే. సో అది లేట్ అయింది. లేట్ హై దురుస్త
1: దేరాయా లేకిన్
0: దురుస్తాయా అన్నట్టుగా తెలంగాణలో మన తెలుగులో మాట్లాడే వాళ్ళు భారతరత్న మొదటిసారి కదా. సౌత్ ఇండియా నుంచి దక్షిణాది నుంచి కూడా వచ్చిన ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి కదా.
1: చివరిగా ఒక్క ప్రశ్న మేడం, మీరు ఎన్నో విషయాలు మీ నాన్నగారి నుంచి వినుంటారు. ఆయన వారసురాలుగా అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా రచనా వ్యాసంగంలోను ఆర్ట్స్ లోను మీ ప్రెసెన్స్ ఉంది. మీరు ఆయన చెప్పే విషయాల్లో మిమ్మల్ని డ్రైవ్ చేసే ఒక్క విషయం ఏంటి అంటే ఏం చెప్తారు?
0: తనకు తెలియని రంగం లేదు. వ్యవసాయం తీసుకోండి, వ్యవసాయంలో ఉన్న అనేక విషయాలు చెప్తారు. అంటే అంత లోతుగా అధ్యయనం చేస్తారు ఒక వ్యవసాయ రంగం. అట్లా ఒక ఫోటోగ్రాఫర్ అమ్మా. ఫోటోగ్రఫీ ఈజ్ హిజ్ ప్యాషన్. అయితే ఏదన్నా పోతాం అంటే మొట్టమొదటి కెమెరా బ్యాగ్ లో పెట్టుకుంటారు అన్నట్టు. కొత్త కెమెరా కొనుక్కోగానే పాత కెమెరా నాకు ఇచ్చేస్తారు. సో అట్లా తెలియని రంగం అంటూ లేదు అసలు. అట్లాగే క్రియేటివిటీని బాగా ప్రోత్సహించేవారు. ఇప్పటిదాకా పిల్లలు డాన్స్ చేస్తుంటే, పాటలు వింటుంటే ఆయన ఎట్లా ప్రోత్సహించారు. అట్లాగే నేను కూడా పెద్ద చదువులో గొప్ప నేను మేధావిని కాదు. నేను క్లాసులో మార్కుల వెనుక ఎప్పుడు పడలేదు. ఆయన ఎప్పుడు మార్కులు ఇన్ని తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అట్లాంటివి కూడా ఎప్పుడు అనేవారు కాదు. ఫస్ట్ క్లాస్ వచ్చినా, 10th ర్యాంక్ వచ్చినా పెద్ద ఏమి పట్టించుకునేవారు. మామూలుగా ఇట్లా సైన్ చేసి పంపించారు రిపోర్ట్ కార్డులో. కానీ మా నాన్నగారి ఆఫీస్ రూమ్ పక్కనే ఒక చిన్న గది, అందులో కొంచెం ఏమి ఉండేది కాదు. అక్కడ నేను ఒక స్టూడియో లాగా ఏర్పాటు చేసుకున్నా. ఆర్టిస్ట్ కదా, సితార్ క్లాస్ ఉండేది. సితార్ మాస్టర్ వచ్చి సితార్ చెప్పేవారు, తబలి ఇష్టపడతాను, ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత పెయింటింగ్ చేసుకునేవాళ్ళు. నా ఫస్ట్ కార్యక్రమాన్ని నాకు బాగా జ్ఞాపకం. నేను మూడ్స్ ఆఫ్ రాగాస్ అని, దాని అంటే రాగం బాగా పెట్టుకుని ఎట్లా వస్తే అట్లా, అంటే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అట్లా, నీకు ఎట్లా వస్తే అట్లా చెయ్యి అని మా గురువు గారు చెప్తారు. సరే ఎట్లా వస్తే అట్లా, దిట్ విల్ బికమ్ టర్న్ అవుట్ ఇట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ అబ్స్ట్రాక్ట్. అట్లా ఒక థాట్ పెట్టుకుని, ఒక రాగం పెట్టుకుని మనం దాన్ని పెయింటింగ్ చేయడం. భైరవి రాగము, ఏదో ఒక రాగం పెట్టుకోవడం. అట్లా నాకు తెలియదు, పక్కనే బాపు ఉన్నారా లేదా అనే సంగతి తెలియదు. అంటే ఒకసారి పెయింటింగ్ లోకి వెళ్ళిపోయినాం అంటే మ్యూజిక్ లో వెళ్ళి, మీ అందరికీ అనుభవమే గనక బయట ప్రపంచం మనం మర్చిపోతాం. సడన్ గా జ్ఞాపకం వచ్చేసి, లేకుంటే 1/2 గంట అయిపోయిన తర్వాత, సారీ నాన్న మీకు ఇబ్బంది అయిందండి. లేదు, నీ రియాజ్ బాగా నడుస్తుంది కదా, అడవాలండి. అంటే యూజ్ టు ఎంజాయ్, అంటే వెన్ మై ఫాదర్ ఈజ్ ఎంజాయింగ్ దెన్ ఇట్ ఈస్ ఎ బూస్ట్ ఫర్ మీ. నాకు కూడా ఎట్లా అంటే ఇంకా చేయాలనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది కదా. అట్లా అంతేకాదు, నా ఎగ్జిబిషన్ అవుతున్నప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నావు, ఎన్ని పెయింటింగ్ చేసినావు అన్నారు. ఇంకే పక్కనే ఉన్నాను కనుక నేను ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నా, కళాభవన్లో పక్కనే కళాభవన్ ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నానంటే, తన ఫ్రెండ్ పీటీ రెడ్డి గారు, అంటే తన ఫ్రెండ్స్ అందరు ఎట్లా అంటారు కళాకారులు, అప్పుడు పీటీ రెడ్డి గారు గొప్పవారు, అప్పుడు అట్లా శేషగిరిరావు గారు పెయింటింగ్ లో అట్లా రకరకాలు. సరే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, వీళ్ళందరూ పండితులందరూ ఇంట్లో అందరూ వాళ్లే ఉండేవాళ్ళు కదా. అరే పీటీ రెడ్డి గారిని పిలుస్తాను అని, పీటీ ఒకసారి ఇట్రావ్

0: ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
5: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్ఞ. నేను సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. అందరూ బాగున్నారు కదూ? మేము సెయింట్ జోసెఫ్ హై స్కూల్ రామంతాపూర్ విద్యార్థులం కూడా చాలా బాగున్నాం. అందుకే మీతో మంచి మంచి కబుర్లు ముచ్చట్లు చెప్పడానికి ఒక కదంబ కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాం. మరి మీరు వినడానికి సిద్ధమే కదూ?
6: హాయ్ శ్రేణి, ఇవాళ మా చర్చ్లో క్రిస్మస్ పండగ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నాం. నువ్వు నాతో పాటు వస్తావా?
7: వావ్, క్రిస్మసా? నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో.
6: అయ్యో శ్రేణి, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ అది మాత్రమే కాదు, జీసస్ పుట్టినరోజు కూడా.
7: హోనిషి, అవును కదా? నన్ను ఇప్పటిదాకా ఎవ్వరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పిలవలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను.
6: అయితే పద, క్రిస్మస్ నాటికను చూద్దాం, నీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది.
7: సరే పద.
8: రెండు వేల సంవత్సరాల క్రితం ప్రజలు మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు దేవదూత గెలీలియో నజరీతు అనే ఊరిలో దేవదూత వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునకు ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరియా.
9: దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడు.
8: ఈ శుభవచనమేమిటో?
9: మరియా, భయపడుకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో గర్భం ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుము. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును.
8: ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అయి ఉండి ఆమెను అవమానపరిచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును.

0: అతను ఈ సంగతులను ఆలోచన చేయొచ్చు. నిద్రించుచున్నప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు.
1: దావీది కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుణ్ణి కనుము, ఆయన వారి ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుము.
0: యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను.
2: ఇందుమూలముగా యావత్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ప్రజాసంఖ్య రాయవలనని కైసర రాజు నిర్ణయించుట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాలని తెలియజేయడమైందహో.
0: యోసేపు దేవత వంశంలో గోత్రములోనూ పుట్టినవారు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో వ్రాయుబడుటకు గెలీలియో నజరీత్ నుండి యూదయాలోని బెత్లహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.
3: ఎవరు మీరు? ఎందుకు వచ్చారు?
4: అమ్మా, నా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కాస్త స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాం.
3: మా ఇంట్లోనే చాలా మంది ఉన్నారు, మీకిక్కడ స్థలం దొరకడం కష్టం.
4: అయ్యా, చాలా దూరం నుంచి వస్తున్నాం. నా భార్య గర్భవతి, మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా?
5: లేదు లేదు, మా సత్రంలో స్థలము లేదు.
4: అమ్మా, చాలా దూరం నుండి వచ్చాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూలాలు. ఈ రాత్రికి మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా?
2: లేదు లేదు, మా సత్రంలో స్థలం లేదు. ఒక్క నిమిషం, మా పాకలో కాస్త స్థలం ఉన్నది, మీరు ఈ రాత్రికి అక్కడ తలదాచుకోవచ్చు.
4: ధన్యవాదములు.
0: రాజైన హేరోదు దినములలో యూదాదేశపు బెత్లహేంలో యేసు పుట్టిన ప్రిమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు జెరూసలేములకు వచ్చారు.
6: రాజాది రాజు, హేరోదు రాజు, వేం చేస్తున్నారహో?
7: జ్ఞానులు వచ్చారు ప్రభు.
4: వారిని ప్రవేశపెట్టండి.
7: అలాగే మా ప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు.
3: అలాగే వస్తున్నాము.
4: జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భటులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి.
6: చిత్తం మహాప్రభు.
4: క్రీస్తు ఎక్కడ పుట్టును?
3: గ్రంథాలను పరిశీలించి చెప్తాము ప్రభు, మాకు కొంచెం సమయం కావాలి.
5: ప్రభు, మీకా ప్రవక్త కూడా ఎప్పుడో దీని గురించి ప్రవచించింది. మీకా ప్రవక్త ఏం ప్రవచించిందంటే, యూదాదేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానములకు ఎంత మాత్రం అల్పమైన వాడివి కావు. ఇస్సాయేలీలను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును.
4: సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండి. ఏమిటి యూదుల రాజా, హేరోద మహారాజు నేను ఇక్కడుండగా మరి ఒక్క రాజును పూజించుటయా? అసంభవం. ఆ రాజు అంతు చూస్తాను.
0: రాత్రి వేళ బెత్లహేంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా
7: అరే, సలి సంపేతుందిరా బాబు.
4: ఈ కాలం సలి బాగా వేస్తుందిరా.
7: ఈ సలికి మనమే తట్టుకోలేకపోతున్నావు, మరి గొర్రెలలా తట్టుకుంటేరా?
4: అమ్మో,
1: ఇదిగో భయపడకుడి, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పడుకొని ఉండటం మీరు చూచెదరు.

0: lampada.
1: ఉన్నట్టుండి దేవదూతల సమూహం ఆ దూతలతో కూడా ఉండుట కాపరులు చూశారు. వెంటనే పరులోకి దూత సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థానములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండును.

హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలు పెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రం వారిని బెత్లహేమునకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువున్న చోటుకి వచ్చి నిలిచింది. వారు లోపలికి వచ్చి తల్లి అయిన మరియను బాలుడు అయిన యేసును చూశారు.

జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించిన రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని అందరికీ కూడా తెలియచేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకునే మనమందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా సంసిద్ధులు అవుదాం.

0: షైనీ, ఇప్పుడు నీకు క్రిస్మస్ గురించి చాలా బాగా అర్థమైంది కదూ.
1: చాలా బాగా అర్థమైంది నిస్సి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ నాటిక వినిపించినందుకు నీకు చాలా ధన్యవాదములు. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో రాబోయే క్రిస్మస్ పండుగను అర్థవంతంగాను ఆనందంగాను జరుపుకుందాం.
2: ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ నాటిక మీకు నచ్చింది కదూ? నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ నాటికను మన స్నేహితులు చాలా బాగా వినిపించారు. పాల్గొన్న వారు నిస్సిగా శ్రీజారెడ్డి, మరియగా సంజన, షైనీగా మోక్షిత, దేవదూతగా సుష్మిత, హేరొద్దురాజుగా సైతేజ, తదితరులు 7వ తరగతి నుంచి పాల్గొన్నారు. ఈ నాటికకు కీబోర్డ్ సహకారం అందించిన వారు శ్యామ్ ప్రసాద్, 6వ తరగతి నుంచి. ఇప్పుడు మన ఫ్రెండ్ భావన, హేమన్య మరియు సంజన అచ్యుతం కేశం సాంగ్ పాడబోతున్నారు.

ఇప్పుడు మన ఫ్రెండ్స్ భావన మరియు సన్హిత శ్రీకృష్ణ గోవింద పాట పాడబోతున్నారు.

0: కాజ్.
1: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు పొడుపు కథలు చెప్పడానికి మన ఫ్రెండ్ శ్రీజారెడ్డి వస్తుంది.
3: వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది జవాబు? ఆవులింత. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది జవాబు? కర్పూరం. వీధి పక్కన ఎర్ర చొక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు. ఎవరికి తోచింది వా తినిపిస్తారు. ఎవరది జవాబు? పోస్ట్ బాక్స్. ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాలో ఉగుతాయి. ఏమిటది జవాబు? త్రాసు. సన్నటి తెరను తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఏమిటది జవాబు? అరటిపండు. ధన్యవాదములు.
4: ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ రామంతపూర్ విద్యార్థులం సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు కదా? మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో కలుద్దాం.
5: అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్.
4: ధన్యవాదాలు.

బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఇప్పుడు ఒక ఫిలిం గీతం విందాం. రామకృష్ణ సుశీల మంచి రోజు చిత్రం కోసం పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట మంచిరోజు చిత్రం కోసం ఆత్రేయవ్రాయిగా ఎంఎస్ శ్రీరామ్ స్వరపరిచారు, రామకృష్ణ సుశీల పాడారు. ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో

అనార్కలి నాటకం వింటారు. రచన శ్రీ మూటుగూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలేటి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలేటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి ఇందిమూడి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎల్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్విఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూర్ సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: కాన్స్టేంజీ సాదా రాత్రి తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు అన్నారు పెళ్లి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
1: ఏమి చేస్తానో గురూజీ?
0: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందమ్మా. ఆ బలంతో ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కాదారుని.
1: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు దారుతుందేమో గురూజీ.
0: బేటి, భయము లేదు. జహాపనా రసికుడు, కళోపాతికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది. కాంతేజీ సరదాగా సలీం దయచేస్తున్నారు. సలాం సలాం షహజాదా సలీం వారికి.
2: అలైకుం సలాం.
0: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
2: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
0: చిత్తం చిత్తం. ఉపక్రమింపన ప్రభు.
2: మంచిది.
0: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించ.

Swami, hey.

0: ఈమె ఎవరు కాల్సింది?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైనది. పశుతనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయినా పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందరి శోభను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేశారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చెప్తా
0: పేరు?
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి నీ అదృష్టం అన్నా?
3: సాదాగా వారికి సార్వభౌముని సెలవైంది.
0: ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలలోనికి రావచ్చును. పర్మాలయే వ్రాసి ఇచ్చేదను.
3: నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతిగా అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములునైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చదివినది.
4: ప్రభు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజీ
1: జహాపన.
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తయినదా?
1: చాలా భాగం అయిపోయినది. హస్త భేదాలు, భూభేదాలు, దైవాభేదాలు అన్నీ నేర్చినది.

0: ఏదైనా భావము ఇచ్చి అధినయించు మనసు స్వతంత్రముగా అధినయించగలరా?
1: అదే ఇప్పుడు చెప్పుచున్నా.
0: చెడుకైనదే ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు. నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
1: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
1: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
1: కాంతింజీ కొరకు పాదుషా వారి తలవైనది.
0: జహాపన
1: సెలవు
0: మహాశి. ఏమీ లేదు.

0: శ్యామల, ఇదిగో పాలు
1: అనర్కలి. ఈ నడతి వద్దుటకు కూడా ఇవి ఏమి నాట్యపు పొందినాలను అభ్యసిస్తున్నావా అనా?
0: శ్యామల, అది నడక నాట్యం కాదు, పాలు చల్లారిపోవు.
1: పోనీ, చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనార్కలి, ఈ పాలల్లో ఏం కలుపుతున్నా?
0: పాల సుగంధి చక్కెర
1: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
0: నాకెందు తెలియదు ప్రభు.
1: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
0: జాపన, ఆ పువ్వు కన్య ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
1: పుణ్యమనగా?
0: ఏదో గొప్ప తపస్సు.
1: కాదు కాదు, గొప్ప పుణ్యమంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
0: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు?

0: ఏక జాతి, ఏక గౌరవము, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవలి ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
1: దాసి అని చక్రవర్తి అని ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకే ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి.
0: అదండి ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే పెట్టింది కదా.
1: అది కాదు అనర్కలి. అన్నా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అన్నా, వక్షస్థలం ఉదిగేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వేడిగా ఉంది. ఏ ప్రేమించడం లేదా అన్నా?
0: వ్యాపన నేనే చెప్పలేకుండా ఉన్నాను. ఈ పూలు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాను. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసివి కావు అంటున్నాను. ఎంత అపచారం జాపన.
1: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి అయిపోకముందు ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగివేయాలనిపిస్తుంది.
0: నేనొక్కటి కోరుతాను.
1: వేయి కోరుకును.
0: ప్రియా, నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపవాలి.
1: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణము నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా.
0: అలా అనకూడదు ప్రభు.

0: ఏది? ఒక్కసారి అయి అనా దానికండి. మహాశయ సార్వభౌమునకు అనర్కళి నాట్య ప్రశస్తి తెలియవచ్చి నన్ను పిలిపించిన.
1: అంతేనా?
0: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులో ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
1: ఏమి విధిగా చేయవలెనా?
0: చెప్తా.
1: నాట్యము నేర్పి విధి
0: ఏమి?
1: ఏమీ లేదు.
0: ప్రభువులకు ఆనందము కలిగించడకే కదా నేను.
1: అంత మాత్రమున సులకన చేయకూడదు.

సాన్సేన్ జీ, జహాపన, మానవ లోకానికంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇనుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. సాంతేంజీ, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరికి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతుంది. ఉపక్రమించు నా ప్రభువు.

0: అదే మీ అన్న సలీం. సలీం యువరాజు అప్పుడు ఇది పొరపాటి కానీ తాము విశ్రాంతి భవనానికి దయచేయండి, మనవి చేస్తాను. షహజాదా సలీం వారు కూడా విశ్రమించాలి. తాంతేంజి తమరు వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరములకు చేర్చి కనిపెట్టి ఉండదు. రాజా మాన్సింగ్ తొందరపడకండి,
1: చాలా అనుచితమైన కార్యం జరిగింది. వారిని ఒళ్ళో ఇంత ధైర్యంగా ఒరిగింది. క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత పరాభవం జరిగింది. నీచజాతి బానిసు శహజాదాను మందలించక నెత్తినెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ, దిలేర్ ఖాన్జీ మీరు తొందరపడకండి.
2: ముఖం
0: మీరు శాంతించిన చో చెప్పగలరు.
1: ఏమి శాంతించాలి? వానిసలో పెట్టుకుని

0: జాతితో కులతూకు గల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు నేను తండ్రి చెప్తాను. నేను ప్రేమ పదాలు క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావేయదు. ఈ దర్బార్తో నాకు పని పేరిపోయింది.
1: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
2: చేద్దాం.
1: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలీ చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తేలిపోతుంది. మీరేమి చింతించారు?
3: ఎంత చక్కనిది ఈ దారిన మొక అరుణారుణ కంపులు విరసల్లుకుని ప్రకృతిలోని సౌందర్యాన్నంతా బుసకున్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు?
4: ప్రభు, ప్రభు.
3: సోఫియా, నిజం చెప్పు, భయం లేదు.
4: నగరులోంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
3: నగరులో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
4: పశువు చేయమన్నారు.
3: అలాగా
4: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలు కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
3: సరే, నీవు కఠోర శాసనం సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరీ చేస్తారు.
1: వజీరబుల్ పదల్
3: వజీర్చి వజీర్చి, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైనే కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట కాదా? ఎంత వెరితనము! అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకరం. అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని తిరుహాసం సింధులాడు ఈ ప్రశాంత మధురమము శిరీష కోమల రమణీయములైన సృష్టిపై కత్తికి తరుట కథాయి కార్యం.
1: జహాపన, మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
3: మంచిది, కూర్చో.
1: నేను కేవలము చక్రవర్తి సందేశహారినవనే రాలి, సహృదయముతో విషయం సమక్షముల చర్చించటకు కూడా వచ్చింది. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థలు ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించట చూడవలనని ఆకాంక్ష పడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనటలో ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాపన, పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులకు హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము అంటే అందుకే అది మొఘల్ రాజవంశ సింధముగా అంకితమైంది.
3: అయినా
1: ప్రభువులు సామ్రాజ్యలాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్యభావానికి దాసులై వాటిని అగౌరవం చేయ
3: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం తీసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
1: తమ అభిప్రాయం
3: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమ రస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం
1: అది బానిస జాతి పువ్వు గదో జహాపన, దానికి గులాబీతో సహచర్యం కూడా.
3: బానిస, పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ

0: తన ఔదార్యంతో దాడిమములు చేసుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
1: సంస్కారం అన్న అంత తేలిక యాజహాపన. మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి పొద్దు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేద్దామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి, ప్రజలకు నా వివాహంతో ఏ పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కంఠానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయములకు బానిసయ్యవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాదు. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కిణిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజ్రీ, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం, తిరుగులేదు, ఇక చర్చించటకు తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నసంగు.
0: అవసరమైనతో

0: బాబులు వ్యూహాపన సామ్రాజ్య స్థాపనోద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
1: వ్యూహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచిల్ అందు చక్రవర్తి స్వార్థ త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠులతో అనిపించుకోదు వ్యాపన.
0: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసిరాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
1: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులో తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
0: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా వేల భాగంపరాదు.
1: భావింపవచ్చు, కాని ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
0: ఏమి?
1: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
0: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోయేను.
1: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చొరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
0: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
1: అది సంభవమే జహాపన. మనం చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
0: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తీరే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
1: కావున
0: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
1: రాచరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
0: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు ప్రభు.

0: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తన మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
1: చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని ఉలిమి వేస్తున్నట్లవుతుంది.
0: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సలీం పైన అలా పడిపోతావా?
1: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
1: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు ఎవరు లేరు. అది ఏ సృష్టి సందేశమో కాని రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలో ఈ రక్తవాహితలన్నీ పొంకులెత్తింది. నా కళ్ళ ఎదుట ఒక జ్యోతి మెరిసిపోయింది. ఒక మాటకి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసింది. నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
0: నీవు సలీం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
1: ప్రేమ అనగా?
0: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
1: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
0: అది కాదు, వారిని నీవు ఆశించుట.
1: వారి కడ నాకు నిరాశలు లేదు, కేవలం ఆ మూర్తి దర్శనమే.
0: దానినే వలదని శాసిస్తున్నాను, దానినే ప్రేమ అంటాను.
1: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశైన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లవుతుంది. వాంఛించుటలేదు. పేదనై తొమ్మిదినట్లు చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
0: నీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోక
2: అనర్హని. నీవు రాకుమారుని అపేక్షించడం రాకుమారునకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుడు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించదు. నీ ప్రేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎగుచు. నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
1: ప్రభు, ప్రభు, నీకు ఎదురాడలేదు. నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం వణికిపోయి ఊపాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థలి ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమ్మనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జహాపన, నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు. అది నాకు అసాధ్యమైన పని. సమనిశ్చితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి నాకు ఉపకారం చేయండి ప్రభు, నాకు ఉపకారం చేయండి. అంతే అంతే నేను కోరేది ప్రభు. ప్రభు,
2: ఈ

0: విస్తరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై మీకు నిలువ నీడలేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ ఈమెను ఆ అవతలకి తీసుకుని పండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిందుకు ఈ అలాహన రాజనీతి తంత్రజ్ఞుడైన అబుల్ ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసించే అబుల్ అబుల్ కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి కలీంద వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబుల్ జహాపర కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
1: జహాపర కౌన్ హై మే రాజా మాన్సింగ్ హూ.
0: మాన్సింగ్ కూర్చో.
1: జహాపన లాహోర్ అంతా గగ్గోలుగా ఉంది.
0: ఏ విషయం?
1: షహజాదా సలీం బానిస కూతుర్ని పరిణయమాడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలో గుటకు అంగీకారం లేదు.
0: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
1: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
0: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
1: కర్తవ్యము
0: ఏమియును లేదు. నీవు వెళ్లి ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ నీ ప్రజ్ఞా బలదర్పాలతో ఎదుర్కొని
1: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా ఉండవచ్చునా?
0: మాన్సింగ్ నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
1: చేయదాలను జహాపన క్షమింపుడు చేయదాలు. ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరశిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కళాల సంతాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు. కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. నీ యోగ్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం తనగులాడే మీ చేయూతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చా. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రా ప్రతాప్ సింహ్ మొఘల్ సామ్రాట్టునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కర్పించుకున్నాడు.
0: సర్వ సైన్యాధిపతి
1: ప్రభు నాకి సర్వ సైన్యాధిపతిత్వంతో పనిలేదు. ఒక్క క్షత్రియ జాతి అనేల సమస్త భారతీయ సభ్యజాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను ధర్మానాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
0: మాన్సింగ్ మాన్సింగ్ రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయాప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
2: లఘు
0: తెల్లవారక పూర్వమే అనార్కలిని సజీవ సమాధి చేయించు రహస్యంగా.
2: జహాపన జహాపన మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాదా సలింకేమి శిక్ష? ఆమె అపరాధం కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించు. ఉత్తరవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చింది. అసహాయ గదాయని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండదు.

నీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారు. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పోయింది.

అన్నారు. నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలె నా బిడ్డ, బిడ్డ. ఓ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం.

0: అరిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ, నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకుని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యుడిలోని జ్యోతిస్తూ పోయి సృష్టికాడ అంధకారమైపోయి
1: అలా అలా ఇక నీవు నాకు లేవా అలా నీవులని విడిచిపెట్టేవా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీ అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక హతాశుడు నేను నిర్భాగ్యుని. నేను నిర్భాగ్యుని. నీవు మరణింపలేదు. ఈ సరే నేను నిశ్చిత్ర ఒక చేశాడు చేయించాడు. మృత్యును ఆహ్వానించుకుంటూ దీర్ఘనిద్రపోయినావానా? నేను పరిగెత్తి కలుసుకుంటాను.
2: రఘు, చక్రవర్తి శాసనం.
1: శాసనం ఇంకెవరి పైన రా శాసనం? ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనర్హుడి బలి అయిపోయింది. నీ దాహం తనది. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనార్కలిని చేరదు. అనార్కలి అప్పుడే నీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కథ ఆయన చలాయించిన నీ చిత్ర కథా కళాపములు ఆమె కృండిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వలిని వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపత్రుద్ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగల మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కట్టెపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకుని గాఢ నిద్రపోవాలి. ఈశ్వరి జీవ శివలో బ్రతికే ఉంటాడు. అలా అలా

0: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు, కాయనీ గాయకులు శ్రీ ఎన్సీబీ జగన్నాథాచార్యులు, శ్రీ ఓలెటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి మింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్బిఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరు సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హర్మనీ ప్రదానం చేశారు. సుస్థిర అభివృద్ధితో చూపిన నాయకత్వాన్ని గుర్తుగా మోదీని అవార్డుతో సత్కరించామని ఆయన పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయడం ద్వారా స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి కూడా యోగా మహత్తరమైన మార్గదర్శని ప్రధానమంత్రి చెప్పారు. నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని కూడా మోదీ చెప్పారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనమైన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. జపాన్లో మరోసారి శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమూరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. 5 ఏళ్లలోపు వయసు

నా పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పివి నరసింహారావు విగ్రహాలకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ జ్ఞానభూమి వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 కు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ బృందం వారు జానపద గీతాలు వినిపిస్తారు.

0: ఇంతవరకు శ్రీ గడ్డం రమేష్ బృందం వారు ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
2: నమస్కార్ శ్రోతావో, ఆజ్ హమ్ స్నాతకోత్తర్ ప్రథమ వర్ష కే విద్యార్థియో కే లియే హిందీ మే అనువాద్ సిద్ధాంత్ ఔర్ ప్రయోగ్ కే పాఠ సున్ రహే హై. ఇస్ పాఠ కో డాక్టర్ అవినాష్ కే ప్రస్తుత్ కియే జా రహే హై.
3: చలియే జాంతే హై అనువాద్ సిద్ధాంత్ ఔర్ ప్రయోగ్ కే బారే మే. సభ్యతా అప్నే అస్తిత్వ కే లియే అనువాదకో కీ రిణీ హై. యహ ఏక్ మాన్యతా ప్రాప్త వక్తవ్య హై. అనువాదం కే మాధ్యమ సే హీ జ్ఞాన్ ఏక్ భాషాభాషీ సముదాయ సే దూసరే భాషాభాషీ సముదాయో మే వ్యక్త్ హువా హై ఔర్ హోతా భీ రహేగా. విశ్వ మే కయీ భాషాయే హై. దూసరే శబ్దో మే మై కహూ తో విశ్వ అనేక భాషాయో కా వ్యవహార స్థల్ హై. కింతు విజ్ఞాన్ కే ఆవిష్కారో నే ఇస్ విశాల్ విశ్వ కో బహుత్ పాస్ లాకర్ రఖ్ దియా హై. ఆజ్ విశ్వ మే వ్యాప్త జీవన్ దర్శన్, సామాజిక వ్యవస్థాయే, ధర్మ, సంస్కృతి, భౌతిక ప్రగతి కే సాధన, విజ్ఞాన్ కే ఆవిష్కార్ ఆది సబ్ ఏక్ కోనే సే దూసరే కోనే తక్ కమ్ సే కమ్ సమయ మే పహుంచ్ రహే హై. ఐసే మే ఉస్సే సంబంధిత్ జ్ఞాన్ ఔర్ విజ్ఞాన్ కా బోధ్ భీ సామాన్య వ్యక్తి తక్ పహుంచనా ఆవశ్యక్ హై. జ్ఞాన్ యా విజ్ఞాన్ కా ఆవిష్కార్ కిసీ ఏక్ భాష

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 తిరిగి 7:15 అలాగే 9:30 ప్రపంచ మహిళల ఐసీసీ T20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది ట్రాన్స్మిటర్ ద్వారా. మిగతా కార్యక్రమాలు యాప్ ద్వారా ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు. వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు. 7:15 ఇలువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం యాప్ ద్వారా. రాత్రి 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం ట్రాన్స్మిటర్ ఇంకా యాప్ రెండింటిపైన ప్రసారమవుతుంది. రాత్రి 10:00 అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. పండిట్ సుధీర్ పాండే గారి తబ్లా వాద్యం విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణ్ రామన్ మృదంగ సహకారం అందిస్తారు.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఆశయం గురించి డాక్టర్ ఆర్. కమల గారి

అవకాశంగా ఉంటుంది. 6:15 భక్తరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా శివస్తుతి ప్రసారమవుతాయి. 6:35 పరంపరలు, విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:00 నల్గొండ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ గురించి కొన్ని విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన చెక్ బౌన్స్ అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండం రామిరెడ్డి గారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:03 సంస్కృత పాఠం, నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భాయిలాల్ బరూట్ గారి వేణుగానం. 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో కనువిప్పు దిశగా కథానిక ప్రసారమవుతుంది, రచన శ్రీమతి యలమర్తి అనురాధ. 2:30 నిషీగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 శ్రీమతి పుల్లూరి బోధమ్మ బృందంచే జానపద గీతాలు, జానపద సంగీత కార్యక్రమంలో. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరుకు పంటలో ఎరువుల నిర్వహణకు సంబంధించిన వివరాలు. 7:15 మాంస వృద్ధికి ఆదాయానికి మేలు జాతి మేక గొర్రెల ఎంపిక గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో రాజేంద్ర నగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. 7:45 వికసిత్ భారత్, 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలీ అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ఆటల ద్వారా సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, యువత క్రీడల పట్ల మక్కువను కనబరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రధానంగా ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం బంగారం కొనుగోలు వాయిదా వేయాలని, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లడం మానుకోవాలని, రైతులు రసాయనిక ఎరువులు వినియోగించడం తగ్గించుకోవాలని తన సూచనలను దేశ ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా హర్షించారు.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था, कुछ समय के लिए सोना खरीदने से बचें, कि विदेश में छुट्टियां मनाने से बचें, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था.
0: వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మహత్తర మార్గదర్శి అని ప్రధానమంత్రి అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవడం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునని ఆయన అన్నారు. జూన్ 21వ

0: ఇదే జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 200 దేశాల్లో 2500 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
1: విశ్వ యోగాసన ఛాంపియన్షిప్ కి భీ బడీ చర్చా హుయి. ఇస్మే భారత్ నే కుల్ 114 పదక్ జీతే. ఇన్మే 102 గోల్డ్ మెడల్ భీ షామిల్ హై. భారత్ ఇస్ ఛాంపియన్షిప్ కి పదక్ తాలికా మే పెహలే స్థాన్ పర్ రహా.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పీఎం జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఈ బీమా సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.
1: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కే తహత్ కేవల్ 1 సాల్ కే 20 రూపాయ కా ప్రీమియం, ఉస్ పర్ 2 లాఖ్ రూపాయ తక్ కా దుర్ఘటనా బీమా మిల్తా హై. ఉసీ ప్రకార్ సే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై.
0: నీటి సంరక్షణ మన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని, సమాజంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలని ఆయన సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను పెంపొందిద్దామని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ పిలుపునిచ్చారు.
1: జల్ సంచయ్ తో కర్నా హీ కర్నా హై. బారిష్ కే పానీ కీ ఏక్ ఏక్ బుంద్ కో హమే బచానా హై. క్యాచ్ ద రెయిన్ యే అభియాన్ జరా భీ ఢీలా నహీ హోనే దేనా హై. తో మేరా ఖాస్ ఆగ్రహ హై, వర్షా కా బుంద్ బుంద్ పానీ హమ్ మిల్ కర్ కే బచాయే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం దేశ ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతోందని, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నో విశేషాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమయ్యలంజిరెడ్డి అన్నారు. ఈనాటి మన్ కీ బాత్ ప్రసంగం గురించి ఆకాశవాణికి ఆయన తన స్పందన తెలియజేశారు.
2: ఎవరైతే జన్ధన్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళందరూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా 436 రూపాయలు మాత్రమే, 2 లక్షల నేచురల్ డెత్ కు పనిచేస్తా ఉంటది. 100% మీరు అందరు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన దానికి అందరు పాటించాలని కోరుతూ
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనసాగింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందులు వేయడానికి బస్టాండు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. బిడ్డల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత తెలంగాణను ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ అన్నారు. ఈరోజు హైదరాబాద్ బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే నవీన్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య మంత్రి ప్రారంభించారు. చిన్నారులకు ఆరోగ్యవంతమైన, బంగారు భవిష్యత్తుతో కూడిన బాల్యం అందించడం పౌర సమాజం బాధ్యత. పోలియో రహిత భారత్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ నుంచి జూన్ 30వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాల వ్యాప్తంగా పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్కు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కనగల్లో 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించే హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్ రహదారులుగా ఆవిష్కరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 451 రహదారులను 6,092 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్

నవీన్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలో కూడా అది సాకారం అవుతుందని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతం అవుతుందని నితిన్ నవీన్ పేర్కొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించే నితిన్ నవీన్ రేపు వరంగల్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి సేవలను స్మరిస్తూ, సంక్లిష్ట పరిస్థితుల్లో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పివి ఘాట్ వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో నిన్న పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ రోజు రేపు కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ మొదలైన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య పథకం 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ పథకం అమలుకు వారంలోగా సమగ్ర మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. విశేషాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో మన దేశం అన్ని రంగాల్లో స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రతి వార్త సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యపాదయత్ యత్ స్వదేశీ రక్షోత్పాదనె సవిశేషం బలం విధాయ భారతం సముద్రతః ఆకాశపర్యంతం ఉత్తరోత్తరం సురక్షితం ఆత్మనిర్భరం చ భవతి. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రిణా మోదినా దేశస్య నాగరికాణాం ప్రతి కార్తజ్ఞభావం జ్ఞాపితం. యతో హి జనైః స్వర్ణక్రయణం విదేశయాత్రా చ కించిత్ కాలం యావత్ స్థగితా. సెషల్స్ దేశస్య విక్టోరియానగరే ఆయోజితాయాః ప్రతినిధిమండల స్తరీయ వార్తాయాః అనంతరం భారత్ సెషల్స్ దేశయోర్మధ్యే స్వాస్థ్యం విత్తం సమేత్య అంతరిక్షాది వివిధ విషయేషు మహత్వపూర్ణ సహమతి పత్రేషు హస్తాక్షరాణి అభవన్. ప్రశాసనేన భారతీయ నాగరికాః సంచేతితాః యత్ తే సర్వేషాం ఆవశ్యకానాం యాత్రాపత్రాణాం పూర్తికయా వినా కైలాశ మానసరోవర్ యాత్రాం న ఆరభేరన్. పశ్చిమేషియా దేశే సురక్షా స్థితిః తీవ్రగత్యా అపక్షీయతే యత్ర సంయుక్త రాజ్య అమెరికా ఇరానః ఉభావపి పరస్పరం నూతనాని సైన్య ఆక్రమణాని అకురుతాం. అపి చ ఐసీసీ మహిళా టీ20 విశ్వకప్ స్పర్ధా మాలికాయాం భారతీయ మహిళా దళం అద్య లండన్ నగరే ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిషిష్ట. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య సవిశేషం ప్రత్యపాదయత్ యత్ భారతేన జూన్ మాసే వైమానికీ క్షేత్రే ఏకా మహతీ సఫలతా అర్జితా యత్ర స్వదేశ నిర్మితస్య మేక్ ఇన్ ఇండియా C-295 సైన్య పరివహన విమానస్య ప్రథమం పరీక్షణ ఉడ్డయనం సఫలతాపూర్వకం సుసంపన్నం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే జనాన్ సంబోధయన్ ప్రధానమంత్రిణా ఇయం సూచనా ప్రఖ్యాపితా యత్ సంప్రతి ఏతాదృశాని చత్వారింశత్ విమానాని భారతదేశే ఏవ వినిర్మీయంతే.
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయీ. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరీ కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై. ఆజ్ సముద్ర సే లేకర్ ఆకాశ్ తక్ హమారా భారత్ అధిక సురక్షిత్

చిత్రసీమలో ఇప్పుడు ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఉషా ఆలపించిన గీతం విందాం. గీత రచన కాశీ విశ్వనాథ్, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమలో ఇప్పుడు విజయం చిత్రం కోసం రాజేష్ చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం కోటి.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పైర్లు చిరుపొట్ట దశ నుండి ఈనిక దశలో ఉన్నాయి. ముందుగా వేసిన కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాసంగిలో కాండం తొలిచే పురుగు ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది. అలాగే మార్చి మాసంలో కురిసిన వర్షాలకు అగ్గి తెగులు ఉధృతి అధికంగా ఉండే అవకాశము ఉంది. కావున యాసంగి వరిలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలను రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా గింజ పాలు పోసుకునే దశలో మెడ విరుపు లక్షణాలు తొలి దశలో గమనించినట్లయితే ఎకరానికి ట్రైసైక్లోజోన్ ఇంకా మ్యాంకోజెబ్ 500 గ్రాములు లేదా ఐసోప్రోథైలిన్ 300 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన 500 మిల్లీలీటర్లు పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ట్రైఫ్రాక్సిస్ట్రోబిన్ 25% ఇంకా టెబకొనజోల్ 50% 20 గ్రాములు లేదా పికాక్సిస్ట్రోబిన్ 6.78% ఇంకా ట్రైసైక్లోజోల్ 20.33% ఎస్సి 400 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 16.7% ఇంకా ట్రైసైక్లోజోల్ 33.3% 200 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ 18.2% ఇంకా డైఫెన్కొనజోల్ 11.4% 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. కాండముకుళ్ళు తెగుళ్ళు ఆశిస్తే నీటి మట్టానికి పైన ఉన్న పొటాకుపై నల్లని చారలతో కూడిన మచ్చలు ఏర్పడి పిలకలు వాడిపోయి కిరింది వరసాకులు పసుపు రంగుకి మారుతాయి. క్రమేపీ పైరంతా కుళ్ళిపోవడం వల్ల పైరు రాలిపోవడం, కృంగిపోవడం గమనించవచ్చు. ఎండిన పిలకలను చీల్చి చూస్తే సన్నని ఆవగింజ రంగులో శిలీంద్రపు సిద్ధ బీజాలను గమనించవచ్చు. తెగులు లక్షణాలు గమనిస్తే వెంటనే నీళ్లు తీసేసి మొక్క మొదలు తడిచేలా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్లు లేదా వాలిడియా మైసిన్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. యాసంగి వరిలో చిరుపట్ట దశలో కాండము తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉంది. తద్వారా తెల్లకంకులు ఏర్పడి దిగుబడి నష్టపోతారు. కాబట్టి ఎకరాకు 3-4 లింగాకర్షక బుట్టలు అమర్చి రెక్కల పురుగుల ఉధృతి గమనించాలి. ఈ పురుగు నివారణకు చిరుపట్ట దశలో ఉన్న వైరు పైరులో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% 400 గ్రాములు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 60 మిల్లీ

0: లీటర్లు లేదా టెట్రానిలిప్రోల్ 100 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. ఓరియి ఆశించి ఆకు తెల్లబడటం, విరిగిపోవటం, కంకిలో కొన్ని గింజలు తాలుపోవడం జరుగుతుంది. ఈ పురుగు నివారణకు కూడా ఇప్పుడు సూచించిన విధంగా ఎకరానికి కార్టా ఫైటోక్లోరైడ్ 50% 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కంకినల్లి ఆశించి గింజలపై మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కావున నివారణకు ఎకరానికి లీటర్ డైకోఫాల్ లేదా 200 మిల్లీలీటర్లు స్పైరోమెసిఫిన్ లేదా 200 మిల్లీలీటర్లు ప్రొపికోనజోల్ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ఆముదం పంటలో చేపట్టవలసిన పనులు. యాసంగిలో సాగు చేసిన ఆముదం ప్రస్తుతం కోత దశలో ఉంది. పక్వానికి వచ్చిన తర్వాత గెలలు కోసి ఎండబెట్టి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. సాంప్రదాయ పద్ధతిలో వెడల్పాటి కర్రతో కొట్టి లేదా నూర్పిడి యంత్రాలతో గింజలను వేరు చేసుకోవాలి. ఆలస్యంగా సాగు చేసిన ఆముదం 2వ 3వ గెల దశలో ఉంది. ఈ దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు 2 మిల్లీలీటర్ పిప్రోనిల్ లేదా 0.5 గ్రాములు థయామిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మొక్కజొన్న పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు. ఈ విధంగా శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. డిసెంబర్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పైరు కోతకు సిద్ధంగా ఉంటుంది. పంట పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు కోత చేపట్టాలి. కండెల పైపొర ఎండిపోవుట, కొన్ని రకాల్లో గింజడుగు భాగంలో నల్లటి చార ఏర్పడుట వంటి లక్షణాలను బట్టి పరిపక్వ దశను గుర్తించవచ్చు. గింజలో 25-30% తేమ ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి సుమారు 15% తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. ఇక మొక్కజొన్నను గోదాముల్లో నిల్వ చేయదలుచుకున్నచో సుమారు 10% తేమ ఉన్న గింజలను నిల్వ చేయాలి. హైబ్రిడ్ వంగడాల నుంచి వచ్చిన గింజలు విత్తనం కొరకు పనికిరావు కాబట్టి వాటికి వేపాకు పొడిని 5 గ్రాములు 1 కిలో గింజలకు కలిపి నిల్వ చేసుకోవాలి. మార్కెట్ ధర బాగుంటే వెంటనే అమ్ముకోవాలి. వరి మాగాణంలో నేలను దున్నకుండా మొక్కజొన్నను జనవరి మాసంలో విత్తుకొని ఉంటే పైరు కండే దశలో ఉంటుంది కాబట్టి ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పక్షుల బారి నుండి రక్షణ కొరకు వెలుపల 2-3 వరుసల్లో కండె ప్రక్కనున్న 1 లేక 2 ఆకులతో పీచు కనపడకుండా కండెలను చుట్టాలి. మెరిసే రిబ్బన్లను ఉత్తర దక్షిణ దిశల్లో పైరుపైన 1 మీటర్ ఎత్తులో కట్టాలి. ఇక కండె దశలో కత్తెర పురుగు ఆశించినట్లయితే ఎదిగిన లార్వాలను మనసులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి. పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇది గమనించాలి రైతు సోదరులు. తీపి బేబీ కార్న్ మొక్కజొన్న రకాలపై పీచు దశలో ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. పంట కోత పూర్తి అయినచో ఎండాకాలం లోతు దుక్కులను ప్రారంభం చేసుకోవచ్చు. ఈ విధంగా శాస్త్రవేత్తలు మొక్కజొన్న పంటలో సరైన వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ఇక చిరుధాన్యాల పంటలో ఎటువంటి పనులు చేపట్టాలి, ఈ వివరాలు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. యాసంగిలో సాగు చేసిన జొన్న పంట కీలక దశల్లో అనగా పుష్పించే దశ లేదా గింజ పట్టే దశలో ఉన్నట్లయితే తప్పకుండా నీటి చడులు ఇవ్వాలి. ఈ దశలో పంటను కత్తెర పురుగు ఆశిస్తే థయోమిథాక్సామ్ ఇంకా లాంబ్డా సైలోచిరిన్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక సజ్జ పంట విషయానికి వస్తే ఈ వేసవిలో సాగు చేసిన సజ్జ పంట గింజ గట్టిపడే దశలో ఉంటుంది. కావున కంకులను కోసి పల్చగా ఆరబెట్టి తర్వాత నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇక రాగి పంట విషయానికి వస్తే వేసవిలో సాగు చేసిన రాగి పంట కూడా ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంటుంది. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది కాబట్టి 2-3 దశల్లో కంకులను కోసుకోవాలి. కంకులను 2 విధాలుగా కోసుకోవచ్చు. చొప్పను కోయకుండా కేవలం వెన్నులనే కోసి 2-3 రోజులు పొలంలో ఆరబెట్టవచ్చు లేదా చొప్పతో పాటు కోసి 2-3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయవచ్చు. పొలంలో బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టి కానీ ట్రాక్టర్ నడపడం ద్వారా కానీ ఊర్పిడి చేయాలి. ఈ విధంగా సేకరించిన గింజలను గాలికి తూర్పారబట్టి మంచి నాణ్యమైన గింజలను తీసుకోవాలి. ఈ విధంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఆముదము, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో చక్కటి సూచనలు చేశారు. ఈ సూచనలు రైతులందరూ పాటించి చక్కగా తమ పంట నూర్పిడి చేసుకుని చక్కటి లాభాలు పొందగలరని ఆశిద్దాం.
1: వరి, ఆముదం, మొక్కజొన్న, చిరుధాన్యాల సాగులో సూచనలు ఇంతవరకు విన్నారు శ్రోతలకు. ఒక గమనిక, ఈ ప్రసారంలో 7:15 కు

ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ఈ రామకృష్ణ గారి ప్రసంగం ఉంటుంది. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ఈ రామకృష్ణ గారి ప్రసంగం ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో. అలాగే రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్రనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారు. రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియచేస్తారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం. కిల్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.
1: మిస్సుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.

కిల్లర్ చిత్రం నుంచి పాట విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ట్రాన్స్మిటర్ ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లపై తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాన్ని అనుసంధానిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధాన

మంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఇకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ది మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరుగల ఈ అవార్డును సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన

0: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయాలని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలం ఉండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాలు అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్

పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం విందాం.
1: రైతు మిత్రులకు, సోదరులకు నమస్కారం. నేను డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, పివి నరసింహరావు పశు వైద్య విశ్వవిద్యాలయంలోని పశు వైద్య కళాశాల రాజేంద్రనగర్లో సహాయక ఆచార్యుగా పనిచేస్తూ ఉన్నాను. వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే, మన యొక్క భారతదేశము చూసుకున్నట్లయితే అత్యధిక పశు జనాభా కలిగిన దేశము, కానీ ఉన్న పశువులకు సరైన ఆహారం అందక దాదాపు 60-70% ఆహార కొరతతో, అంటే పశుగ్రాసం కొరతతో అవి బాధపడుతున్నవి. భారతదేశం పాల ఉత్పత్తిలో కానీ తర్వాత మొదటి స్థానంలో ఆక్రమించి ఉంది, కానీ పశుగ్రాసం యొక్క ఉత్పత్తిలో అంత మొదటి స్థానంలో లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఈ యొక్క అంశంలో మనం విపులంగా చర్చించుకుందాం. పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు నెమరు వేసే జీవులు. అయితే ఈ జంతువులు మొక్కలు, ఆకులు, కాండాలను జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారం పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుమేత తింటాయి. మన భారతదేశంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా పచ్చిమేత దొరుకుతుంది. వర్షాకాలం తర్వాత పశు గ్రాసాల దిగుబడి కానీ ఉత్పత్తి కానీ తగ్గి, మరి వేరే అవకాశం లేక పశువులు అనేవి ఎండుగడ్డిని తింటాయి. మరి పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎండుమేత కడుపు నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఎండుమేతలో. ఈ పశువుల జీర్ణక్రియకు సమానంగా జరుగుటకు ఈ పీచు పదార్థం కూడా అవసరము. కానీ పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అతిజీర్తికి లోనే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువుల మేత లభ్యతను బట్టి తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకుని తింటాయి. కానీ సాంద్ర పద్ధతిలో పశువులను పెంచినప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మనం మేతని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క పశువుల సంఖ్యను బట్టి మనము గడ్డి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి 4-5 పశువులకు దాదాపు 1 ఎకరంలో పచ్చి గడ్డి పెంచేతేనే మనము వాటి యొక్క అవసరాలను తీర్చిన వాళ్ళం అవుతాం. అయితే మన భారతదేశం సంగతి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పశువుల యొక్క జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వాటి యొక్క పాల దిగుబడి అంతంత మాత్రమే ఉంది. మరి పాల ఉత్పత్తిలో మరి భారతదేశం మొదటి స్థానం ఉంది. దీనికి కారణం చూసుకున్నట్లయితే పాల ఉత్పాదకత తక్కువ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పచ్చిగడ్డి సంవత్సరం పొడుగున దొరకపోవడం. రెండోది, ఇక్కడ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే నాసిరకపు తక్కువ జన్యు స్వచ్ఛత గల పశువులు ఉండడం వల్ల, మేలు జాతి పశువులు కాకుండా ఉండడం వల్ల మనకు ఈ యొక్క పాల ఉత్పాదకత అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నాసిరకపు పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా

పెరుగుతుంది. కానీ రైతులకు అవగాహన లోపం వల్ల మేలుజాతి పశువులకు, నాసిరపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు ఇవ్వడం వల్ల మేలుజాతి పశువులు అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాయి. అంతేకాక మన రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కాకుండా మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే పచ్చిమేత 60-70% తీవ్రంగా కొరత ఉంది. మొత్తం సాగు భూమిలో దాదాపు 8% మాత్రమే పశుగ్రాసాల సాగుకు వినియోగించబడుతుంది. పశుగ్రాసాల సాగుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజు రోజుకు తగ్గిపోవడం వల్ల పశుగ్రాస కొరత అధికమవుతుంది. దీనికోసకు ప్రతి రైతు తమ భూమిలో ఒక 10వ వంతు మాత్రం, కంపల్సరిగా ఒక 10వ వంతు భూమిని పశుగ్రాసాల సాగుకు కేటాయించినట్లయితే ఈ కొరతను మనం దాదాపుగా అధిగమించిన వాళ్ళం అవుతాము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు తమకు ప్రధాన అవసరాలైనటువంటి వరి, పప్పు దినుసుల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పశుగ్రాస సాగుకు కొద్దిగా మొగ్గు చూపట్లేదు. అందువల్ల ఈ యొక్క పశుగ్రాస కొరత ఏర్పడిందని మనము భావించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే పశువులకు కేవలం ఎండుగడ్డి దానం ఇవ్వడం వల్ల వాటికి కావలసిన పోషక పదార్థాలు దొరకవు. పశ్చిమతలో ఉండే విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ పశువుల పునరుత్పత్తి సామర్థ్యానికి, తర్వాత సక్రమంగా ఎదగ రావడానికి, పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. మరి పశ్చిమేత తినని పశువుల్లో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పశ్చిమేతలో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల ఉన్నాయి. ఒకటేమో కాయజాతి, రెండవది ధాన్యపు జాతి. వివిధ పచ్చిగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. చిరు ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను, కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న, సజ్జ, మొక్కజొన్న, ఓట్స్ ఇవి ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా పరిగణించబడతాయి. మరి కాయజాతి మేత చూసుకున్నట్లయితే మనకు ఏవైతే చిక్కుడు కాయలు, అంటే లెగ్యూమినస్ జాతి పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే లూసన్ను, హెడ్జ్ లూసన్ను, బొబ్బర్లు లేదా అలచంద, వీటన్నిటినీ కాయజాతి పశుగ్రాసాలుగా మనము పరిగణించవచ్చు. అయితే ఈ యొక్క కాయజాతి, తర్వాత ధాన్యపు జాతి పశువులను 1:2 మేపిన ఎడల ఈ పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. మరియు ధాన్యపు రకపు మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు పశువులకు మాంసకృతును అందిస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిక్కుడు జాతి లేదా కాయజాతి యొక్క పశుగ్రాసాలను ఎక్కువ రైతులు మేపరు. కేవలం ఒకవేళ వాళ్లకు భూమి అందుబాటులో ఉన్నట్లయితే ఎక్కువగా గడ్డి జాతి లేదా కాయజాతి, అంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ, హైబ్రిడ్ నేపరు, ఇటువంటి పశుగ్రాసాలను పెంచుకొని మేపుతా ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుందని. ఈ ధాన్యపు జాతి తీసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉంటుంది, కానీ మాంసకృతులు అనేవి అధికంగా ఉండడం వల్ల పశువు యొక్క శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే రోజుకు ఆవు లేదా గేదెకు 30-45 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. అందువల్ల రైతులు పశుపోషణను చేపట్టడానికి ముందే పశుగ్రాసాల సాగును చేపట్టాలి. అయితే పశుగ్రాసం అని ఇప్పటిదాకా డిస్కస్ చేస్తున్నాం కదా, మరి మంచి పశుగ్రాసాల లక్షణం ఏ విధంగా ఉండాలయ్యా అంటే, మరి ఆ పశుగ్రాసం రుచికరంగా ఉండాలి, ఎక్కువ మాంసకృతులను కలిగి ఉండాలి, తర్వాత తక్కువ కాలంలో కోతకు రావాలి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లు ఉండాలి, మరి నీటి ఎద్దడిని కూడా తక్కువ తట్టుకునేటట్టు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు ఉంటే ఆ యొక్క పశుగ్రాసాన్ని మంచి పశుగ్రాసంగా పరిగణించవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట ఏ దశలో కోసినా కూడా రుచికరంగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు కూడా ఉండకూడదు. విష పదార్థాలు అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎందుకంటే మన జొన్న, మన మాగి జొన్న కానీ లేకుంటే వర్షకాల జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 రోజుల వరకు నాము వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పశుగ్రాసాన్ని తిన్న పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విష పదార్థాలు ఉండకూడదు అన్నట్టు ఏ పశుగ్రాసం తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క లక్షణాలున్న పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని, అంటే మనకున్న పశువులను సంఖ్యను బట్టి ఇవన్నీ ఎంపిక చేసుకుని మనం ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా మన యొక్క పశువులకు పచ్చిగడ్డి అధిక మోతాదులో అందించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన వర్షాకాలంలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలం అనేది అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైన కాలము ఈ పశుగ్రాసము. దీంట్లో పశుగ్రాసాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీమ్, ల్యూసన్ అనేవి ముఖ్యమైన పశుగ్రాసాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించిన హైబ్రిడ్ నేపియర్ సజ్జ అంటారు, తర్వాత పారాగడ్డి, గిన్నీ గడ్డి, తర్వాత అంజాన్ గడ్డి, ఈ రకరకాలైన గడ్డి జాతులు అనేవి ఈ యొక్క వర్షాకాలంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మన తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పశుగ్రాసం ఏదైతే ఉందో అది జొన్న. జొన్న అనేది పలు ఉపయోగాల కొరకు సాగు చేస్తారు. జొన్నలో కూడా గింజ రకానికి చెందిన జొన్న రకాలు ఉన్నవి, తర్వాత కేవలం పచ్చిగ్రాస
వ్యాసానికి సంబంధించిన రకాలు ఉన్నవి. బోత్ అంటే గింజతో పాటు చొప్ప దిగుబడి ఇచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇథనాల్ కొరకు కూడా ఈ యొక్క జొన్నను, స్వీట్ స్వర్గం అంటారు, తీపి జొన్న, ఈ తీపి జొన్న రకాలను కూడా ఈ మధ్య కాలంలో రైతులు సాగు చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత జొన్నలో చూసుకున్నట్లయితే మనకు పలుకోతల జొన్న అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు కోతనిచ్చే జొన్న రకాలు కూడా ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే ఎస్ఎస్జి

93 MP4, తర్వాత కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31, తర్వాత CSH 24 MF అనే జొన్న రకాలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువ మంది ఈ యొక్క రకాలను సాగు చేస్తున్నారు. ఈ పశుగ్రాసపు జొన్న అనేది వివిధ రకాల పేర్లతో మార్కెటింగ్ అందుబాటులో ఉంది. తర్వాత ఈ యొక్క విత్తే కాలం వచ్చేసి మనకు జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు, ఆగస్టు ఎండింగ్ వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తనం 1 కిలోకు 8 నుంచి 10 కిలోలు 1 ఎకరానికి సరిపోతుంది జొన్నలో. మరి విత్తే విధానం చూసుకున్నట్లయితే విదజల్లే పద్ధతి ఒకటి ఉంది, తర్వాత చాలా పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ దిగుబడి రావాలంటే విదజల్లే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు. మరి ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ చూసుకున్నట్లయితే 1:25, 15:12 మనం ఈ యొక్క ఎరువులను వేసుకోవాలి. నత్రజని మాత్రం 2 దఫాలుగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% పూత దశలో మాత్రమే మనం ఈ వీటిని కోయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 30 రోజుల కంటే ముందు కోసి పశువులకు మేపినట్లయితే దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విష పదార్థం ఉండడం వల్ల పశువు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి 50% పూత దశ అంటే దాదాపు 50 నుంచి 60 రోజుల మధ్యలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. కోతల సంఖ్య వచ్చేసి మనకు 2 నుంచి 3 కోతలు. సో పచ్చిమేత దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు ఒక కోతకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల పచ్చిమేత వస్తుంది. తర్వాత కోత కొద్ది తక్కువ దిగుబడి వస్తుంది, ఎందుకంటే ఇది రటూన్ క్రాప్ అంటారు. రటూనింగ్ తర్వాత వచ్చే క్రాప్ను రటూన్ క్రాప్ అంటారు. అది దాదాపు 10 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది జొన్న గురించి. జొన్న చాలా మొండి పంట అని కూడా అంటారు. కొద్దిగా నీటి ఎద్దతి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది బాగానే వస్తుంది. 4 నుంచి 5 టన్నులు అయితే మనకు ఈ యొక్క పశుగ్రాసం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండో పంట తీసుకున్నట్లయితే ఏకవార్షిక పశుగ్రాసాల్లో మొక్కజొన్న చాలా మిరాకిల్ క్రాప్ లేదా అద్భుతమైన పంటగా మనం అభివర్ణించవచ్చు. మొక్కజొన్న రకరకాల ఉపయోగాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజ కొరకు, మొక్కజొన్న వ్యాక్స్ కొరకు, మొక్కజొన్నను ఇథనాల్ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఈ మొక్కజొన్న గింజలపై ఆధారపడి ఎక్కువగా మనుగడ సాగిస్తుంది. సో మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పశుగ్రాసంలో ముఖ్యంగా ఆఫ్రికన్ టాల్, APFM 8, తర్వాత J101 అనేవి పశుగ్రాసాలు సాగులో ప్రాముఖ్యంలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విత్తే కాలం మనం జూన్ నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తనం కిలోకు 1 ఎకరానికి వచ్చేసి దాదాపు 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో విదజల్చుకోవచ్చు లేదంటే చాల రూపంలో కూడా వేసుకోవచ్చు. చాల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదే చూసుకున్నట్లయితే ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే దాదాపు 100 కేజీల యూరియా 1 ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ యొక్క నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవచ్చు. మొదటి దశ విత్తేటప్పుడు, రెండో దశ మోకాలు ఎత్తుదశప్పుడు, మూడో దశ జల్లు సమయంలో వేసుకున్నట్లయితే ఈ నత్రజనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అవుతాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం భాస్వరము, తర్వాత మొట్టం పొటాష్ అనేవి దుక్కులో వేసుకొని కలియదున్నాలి. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంటను ఏ దశలోనైనా కోసి మన పశువులకు మేపే అవకాశం ఉంది. కానీ మనకు పంట అనేది పాలు పోసుకునే దశ లేదంటే గింజ పాలు పోసుకునే దశ లేదా మిల్కీ గ్రెయిన్ స్టేజ్ జల్లు దశలో కోసుకున్నట్లయితే అధిక మొత్తాల్లో పోషకాలు అనేది పశువులకు అందించవలమవుతాము. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. రెండవ విషయం ఏంటంటే ఇది కేవలం ఒకే కోత ఇచ్చే పశుగ్రాసం, 1 కంటే ఎక్కువ రావు. పచ్చిమేత దిగుబడి వచ్చేసి మనకు 1 ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏమంటే ఈ యొక్క పచ్చి మేతను పాతరగడ్డిగా మనము నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క మొక్కజొన్న అనేది అద్భుతమైన పంట. మొక్కజొన్న ద్వారా తయారు చేసే పాతరగడ్డి ఏదైతే ఉందో అది అధిక పోషకాలు కలిగి రుచికరంగా ఉండి పశువు యొక్క అభివృద్ధికి మరియు పాల దిగుబడికి దోహదం చేస్తుంది. కాబట్టి ఎవరైనా పాతరగడ్డి చేయాలనుకుంటే ఈ యొక్క మొక్కజొన్నను సాగు చేసి దీన్ని కత్తిరించి పాతరగడ్డిగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సజ్జ అనేది కూడా చాలా ముఖ్యమైన పశుగ్రాసపు పంటగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని యొక్క మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి సజ్జను కూడా ఎక్కువ మంది సాగు చేస్తా ఉన్నారు మన భారతదేశ వ్యాప్తంగా. దీనిలో చూసుకున్నట్లయితే రకరకాల రకాలు ఉన్నవి. మనకు APFB2 అనేది, DRSB5 అని, తర్వాత BEIF BAJRA 1 అని, BEIF BAJRA 6 అనేవి రకరకాల వెరైటీస్ అనేవి సాగులో ఉన్నవి. అయితే మనం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో కూడా మనం విత్తుకోవచ్చు. సో విత్తనం కిలకు 1 ఎకరానికి వచ్చేసి మనకు 5 కిలోల వరకు అయితే సరిపోతుంది, ఎందుకంటే విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో విత్తే విధానం విదజల్లుకోవచ్చు లేదంటే మొక్కల మధ్య 10

0: సెంటీమీటర్లు వరుసల మధ్య వచ్చేసి దాదాపు ఒక 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా పూత దశలో మనం కోసినట్లయితే ఎక్కువ పోషకాలు అందే విధంగా ఉంటుంది. సో మనకు 2 నుంచి 3 కోతలు అనేవి వస్తాయి. తర్వాత మొదటి కోతలో వచ్చేసి 10 నుంచి 20 టన్నుల పశుగ్రాసం దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఏకవార్షికాల పశుగ్రాసాల నుంచి ఎక్కువగా దిగుబడి సాధించే అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాయజాతి పశు గ్రాసాలైన అలసంద, ల్యూసర్ను, హెడ్జ్ లూసర్ను చూసుకున్నట్లయితే అలసంద, బబ్బర్లు మనకు అతి తక్కువ సమయంలో మనకు కోత వస్తుంది. ఇది ఏకవార్షికము, అంటే ఒకే కోతనిచ్చే రకము. అలసంద ఒక 50 నుంచి 60 రోజుల్లో మనకు కోతకు వస్తుంది. మనకు విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 10 నుంచి 15 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. వరుసల మధ్య దూరం 30 నుంచి 40 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, లేదంటే వెదజల్లుకోవచ్చు. అయితే నత్రజని భాస్వరం అనేది చాలా తక్కువ మోతాదు లో ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది నత్రజని స్థిరీకరించే తత్వం ఈ యొక్క అలసందలో ఉంటుంది. కాబట్టి దాదాపు ఒక 15 నుంచి 20 కేజీల నత్రజని అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. సో కోత సమయం వచ్చేసి మనకు 50 రోజులు ఇంతకుముందు చెప్పినట్లయితే అయితే మనకు దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే బర్సీమ్ కూడా ఎక్కువ ఉత్తర దేశ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చెంది ఎక్కువ ప్రొడక్షన్ చేసే పంటగా మనం అభివర్ణించవచ్చు. దీంతో పాటు మనకు కొన్ని గడ్డి జాతి పశుగ్రాసాలు కూడా చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉండి అధిక మొత్తంలో సాగు చేయబడుతున్న పశుగ్రాసాలు కూడా మనకు తెలంగాణ, ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో సాగవుతున్నాయి. దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే హైబ్రిడ్ నేపియర్ సజ్జ. హైబ్రిడ్ నేపియర్ సజ్జ అనేది ఈ సజ్జ మరియు నేపియర్ గడ్డికి సంకరపరిచిన ఒక బహువార్షిక పశుగ్రాసం ఇది. సో ఇది మనకు దాదాపు 1980 దశకం నుంచి మనం మన ప్రాంతంలో, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశం వ్యాప్తంగా సాగవుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ABBN 1 అనేది పూర్వపు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఒక రకము, చాలా ప్రాచుర్యం పొందింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సూపర్ నేపియర్ అని, రెడ్ నేపియర్ అని, 4G బుల్లెట్ నేపియర్ అని రకరకాల పేర్లతో రైతులు కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఏ నేపియర్ అయినా కానీ అన్ని కూడా హైబ్రిడ్ నేపియర్ సజ్జ రకాలే. అన్నిట్లలో కూడా దాదాపుగా 8 నుంచి 10 క్రూడ్ ప్రోటీన్, అంటే ముడి మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మన కణుపుల ద్వారా మనము ప్రవర్ధనం చెందించాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 12 నుంచి 16 వేల వేరు కణుపులు లేదా కాండం కణుపులు. కాండం కణుపులు అంటే ఒక కణుపు, ఒక స్టిక్, ఒక కాండం ముక్కలో 2 కణుపులు ఉండేటట్లు చూసుకున్నట్లయితే అది 12 వేల వరకు అవసరమవుతుంది. విత్తే విధానం వచ్చేసి 60 నుంచి, అంటే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు పెట్టుకోవాలి. మొక్కల మధ్య దూరం వచ్చేసి 50 సెంటీమీటర్ల దూరంతో విత్తుకున్నట్లయితే మనకు అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎరువులు మనకు ఒక 25 కేజీల నత్రజని, తర్వాత 15 కేజీల భాస్వరము, 12 కేజీల పొటాష్ అయితే సరిపోతుంది. నాటిన 60 నుంచి 70 రోజులకు మొదటి కోత వచ్చే అవకాశం ఉంది. మనకు 40 నుంచి 50 రోజులకు తదుపరి కోత వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 6 నుంచి 7 కోతలలో మనకు దాదాపుగా ఒక కోతకు వచ్చేసి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఇది హైబ్రిడ్ నేపియర్ సజ్జ యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పారాగడ్డి, గిన్నిగడ్డి, అంజాన్ గడ్డి అనేవి ఈ యొక్క బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగులో ఉన్నవి. సో ఎక్కువ మంది దీనిపైన మామూలుగా బంజరు భూమిలో, పచ్చిక బయలులో పెంచడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెల పెంపకందారులు గాని, మేకల పెంపకందారులు ఈ యొక్క తోటల మధ్యలో కూడా ఈ పశుగ్రాసాలను సాగు చేసుకుని వాటి యొక్క పశుపోషణ చేపడుతున్నారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రకరకాల పశుగ్రాసాల సాగు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాము. రైతులు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పశుగ్రాస సాగు చేపట్టినట్లయితే అధిక దిగుబడి వచ్చి తద్వారా వాళ్ళ యొక్క పాల దిగుబడి మరియు మాంసపు దిగుబడి పెరిగే అవకాశం ఉంది అని నేను విన్నవిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: ఇంతవరకు వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ CH రామకృష్ణ గారి ప్రసంగం విన్నాము.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘ

ఇప్పుడు ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో చివరిగా సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

0: చిత్రసీమలో ఇంతవరకు మీరు సినీ గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ పునఃప్రసారం.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను.

ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాలను తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్లిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు.

పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22 వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు వేల ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతు

కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు వేల ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్.

బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారుడు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1,000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది.

అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు, వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని

మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్లీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్

0: ది రైన్. ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మన్ కీ బాత్ పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి. ఇప్పుడు కొన్ని సినీ దేశభక్తి గీతాలు విందాం. గల్లీ కుర్రాళ్ళు చిత్రం కోసం తధరాజా, సాయి చరణ్, సిద్ధార్థ్, ద్విజ కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీతరచన వేటూరి, సంగీతం సాయి కార్తీక్.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఇప్పుడు వినబోతున్న పాట లిటిల్ స్టార్స్ చిత్రం కోసం అమృతవర్షిణి ఆలపించింది, గీతరచన గాంధీ, సంగీతం శ్రీ వెంకట్.

తగిడిదా.

ధాతృకిట్టుకి దగిన ధాతున్న కతెట్టె ధాతున్న కాందటిదా కాందటిదా కాందటిదా ధాతృకిట్టుకి దగిన ధాతున్న కతెట్టె ధాతున్న కాందటిదా కాందటిదా కాందటిదా ధాతృకిట్టుకి దగిన ధాతున్న కతెట్టె ధాతున్న కాందటిదా కాందటిదా కాందటిదా.

గజన్న కత్ కత్ కటకర్ ధాన కత్ గజన్న కత్ ధాన దట్ ధాన కత్ గజన్న గెన్న నగిన్న తట్ తగిన్న తట్ తగిన్న తట్ తగిన్న తట్ తాన తా దెన్న ఘగ దెన్న ధాతు ధా కిర్ధాతు ధా కిర్ధాత్ దెన్న ఘగ దెన్న ధాతు ధా కిర్ధాతు ధా కిర్ధాత్ దెన్న ఘగ దెన్న ధాతు ధా.

0: संगीत के अखिल भारतीय कार्यक्रम में अभी आप सुन रहे थे पंडित सुधीर पांडे का तबला वादन। अभी आप सुन रहे थे ताल तीन ताल। आपके साथ सारंगी पर संगत कर रहे थे घनश्याम सिसोदिया। और इसी के साथ आज की रविवासरीय अखिल भारतीय संगीत सभा अब यहीं संपन्न होती है। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र के स्टूडियो में रिकॉर्ड किया गया और इसे आकाशवाणी के दिल्ली केंद्र से ही प्रसारित किया गया।
1: यू जस्ट हर्ड ताल तीन ताल प्लेड ऑन तबला बाय सुधीर पांडे। ही वॉज अकम्पनीड ऑन सारंगी बाय घनश्याम सिसोदिया। विद दैट वी कम टू द एंड ऑफ दिस प्रोग्राम। This program was earlier recorded in the studios of Akashwani Delhi. This broadcast came to you from the Delhi station of Akashwani.
2: ये आकाशवाणी है। आज रात की रविवासरीय अखिल भारतीय संगीत सभा में हम प्रस्तुत कर रहे हैं श्री एन एस कल्याण रामन द्वारा मृदंगम पर लय विन्यासम।
3: This is Akashwani. In tonight's Ravivasariya Akila Bharatiya Sangeeta Sabha, we present Laya Vinyasam on Mridangam by Sri N.S. Kalyanaraman.
2: Paramparik Sangeet Parivar mein janme, Sri N.S. Kalyanaraman, Andhra Pradesh ke suprasidh Mridanga Vadak hai. Unhone balyavastha se hi Mridanga Vadan par gahri ruchi dikhai aur apna prarambhik prasikshan Sri M.K.R. Prasad se prapt kiya. Baad mein unhone vikhyat Mridanga Vidwan శ్రీ దండమూడి రామమోహన్ రావు ఔర్ శ్రీ కె వీరభద్రరావు సే ఉచ్చ ప్రశిక్షణ పాయా.
3: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ ఇస్ ఎ రెనౌండ్ మృదంగం ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగింగ్ టు ఎ ట్రెడిషనల్ మ్యూజికల్ ఫ్యామిలీ. హీ షోడ్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ మృదంగం ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్ అండ్ రిసీవ్డ్ హిస్ ఇనిషియల్ ట్రైనింగ్ అండర్ శ్రీ ఎంకేఆర్ ప్రసాద్. హీ లేటర్ అండర్వెంట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండర్ ద రెనౌండ్ గురుస్ శ్రీ దండమూడి రామమోహన్ రావు అండ్ శ్రీ కె వీరభద్రరావు.
2: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ నే డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ, శ్రీ టివి శంకర్ నారాయణ్, శ్రీ టిఎన్ శేషగోపాలన్,

0: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ అప్నా మృదంగం లైవిన్యాసం కా సమాపన్ సంకీర్ణ చాపు తాళ్ సే కర్ రహా హై.
1: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ కంక్లూడ్స్ హిస్ లైవిన్యాసం ఆన్ మృదంగం విత్ సంకీర్ణ చాపు తాళం.

సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ఎన్ మూర్తిగారి వయలిన్ వాద్యం. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ

భాయిలాల్ భరూట్ వేణుగానం. 12:10 యువవాణి, 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో కనువిప్పు దిశగా కథానిక రచన శ్రీమతి యలమర్తి అనురాధ. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 శ్రీమతి పుల్లూరి బోధమ్మ బృందంచే జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరకు పంటలో ఎరువుల నిర్వహణకు సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి రాజేంద్రనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలు. 8:03 ఇంగ్లీష్

డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలు. 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో అండర్స్టాండింగ్ ది గ్రౌండ్ వాటర్ టేబుల్ అండ్ యాక్షన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ గురించి జాగృతి గారి ప్రసంగం ఉంటుంది. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:13. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.